ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ మంగళవారం. అందరికీ శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శనం వింటున్నారు. మరి ఇవాళ్టి మన క్షేత్రదర్శనిలో పాలంపేట అనగానే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి రామప్ప దేవాలయం మనందరికీ గుర్తొస్తుంది. అదే రామప్ప దేవాలయం సమీపంలో గైలా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కాకతీయ నిర్మాణం అదే గొల్లలగుడి. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయ విశేషాలు ఇవాళ్టి మన క్షేత్ర దర్శనిలో తెలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వింటున్నారు. క్షేత్ర దర్శనలో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రసిద్ధ రామప్ప

ఆలయానికి నైరుతి దిశలో ఉన్నటువంటి గొల్లల గురి గురించి ఇవాల్టి మన క్షేత్ర దర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇది 12-13 శతాబ్దాల నాటి కాకతీయ కాలం నాటి ఆలయం. ఇటీవలే 2026 సంవత్సరంలో ఆగస్టు 31వ తేదీన భారత పురావస్తు శాఖ గొల్లల గుడిని జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించింది. అంటే రామప్పతో పాటు ఈ ఆలయం ఇప్పుడు దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. గొల్లల గుడి గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా చెప్పుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం, ఇదొక త్రికుటాలయం. త్రికుటాలయం అంటే ఒకే ఆలయ సముదాయంలో 3 గర్భగృహాలు ఉండటమే ఈ ఆలయం యొక్క విశిష్టత. గొల్లల గుడిలో తూర్పు వైపు చూస్తే ఒక మండపం ఉంటుంది. ఆ మండపం చుట్టూ 3 గర్భగృహాలు ఏర్పాటు చేశారు. మధ్యలోని ఆలయంలో శివలింగం ఉంటుంది. ఇక్కడి నిర్మాణాన్ని గమనిస్తే అప్పటి శిల్పులు కేవలం అందమైన గోడని నిర్మించడమే కాకుండా స్థలాన్ని ఎలా ఉపయోగించాలో, గర్భగృహాలు ఎలా ఉండాలో, మండపంతో పాటు వాటిని ఎలా అనుసంధానం చేయాలో అనే విషయాలపై ఎంతో నైపుణ్యం కలిగిన ఉన్నవారిగా అర్థమవుతుంది అక్కడి కళా నైపుణ్యాన్ని చూస్తే. అందుకే గొల్లల గుడి ఒక చిన్న ఆలయం అనిపించినా దాని నిర్మాణం మాత్రం కాకతీయుల ఆలయ వాస్తుశిల్పలో ఎంతో ఆసక్తికరమైన ఉదాహరణగా కనిపిస్తుంది. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శినిలో.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. క్షేత్రదర్శన్ వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ప్రసిద్ధ రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్నటువంటి గొల్లల గుడి గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. గొల్లల గుడి దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ ఆలయానికి సంబంధించినటువంటి అందం మనకు అర్థమవుతుంది. రాతిలో కనిపించే సూక్ష్మమైన శిల్పకళ అందరినీ

పరుస్తుంది. ఆలయ పైభాగంలో ఉన్నటువంటి పారాపెట్ భాగంలో అనేక శిల్పాలు కనిపిస్తాయి. ఆలయ ద్వారాలు పై నిర్మాణం భాగంలో వరుసగా చెక్కినటువంటి హంసల ఆకృతులు ఈ ఆలయానికి ప్రత్యేకంగా ఆకర్షణ. వాటితో పాటు కనిపించే జాలి పనితనం మరింత అందాన్ని తీసుకొస్తుంది. ఒక రాతిని తీసుకొని దానిలో ఇంత సున్నితమైన జాలి పనిని చెక్కడం అంటే అప్పటి శిల్పులకు ఎంతటి సహనం, నైపుణ్యం ఉందో మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆలయ గోడలపై ఏర్పాటు చేసినటువంటి విష్ణువు, లక్ష్మీదేవి, గణేశుడు, మహిషాసుర మర్దిని వంటి దేవతా రూపాలు కనిపిస్తాయి. అంటే ఒకే ఆలయంలో శైవ సంప్రదాయంతో పాటు ఇతర దేవతా రూపాలకు కూడా శిల్పరూపం ఇచ్చారు. ఇది కాకతీయుల శిల్పకళలో కనిపించే వైవిధ్యానికి ఒక ఉదాహరణగా చెప్తారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలు ఇవాళ మన క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శన వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శనలో భారత పురావస్తు శాఖ జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించిన గొల్లెలగుడి ఆలయ విశేషాలు ఇవాళ మన క్షేత్రదర్శనలో మనం మాట్లాడుకుంటున్నాం కదా. గొల్లెలగుడిని మరింత ఆసక్తికరంగా చేసేది ప్రధాన ఆలయం ముందు కనిపించే రెండు ప్రత్యేక చిన్న ఆలయ నిర్మాణాలు. వాటి వద్ద అందంగా చెక్కినటువంటి ద్వారపాలుకల శిల్పాలు కనిపిస్తాయి. ఈ చిన్న ఆలయాలకు ముందు భాగంలో కూడా అంతరాలాలు, అలంకరణలు, రాతి తెరల వంటి నిర్మాణ అంశాలు కూడా మనకి ఆలయంలో కనిపిస్తాయి. ఇక ప్రధాన ఆలయాన్ని చూస్తే ముందు భాగం నుంచి ప్రధాన మండపంలోకి ప్రవేశించేలా నిర్మాణం ఉంటుంది. ఈ మండపం మధ్యలో మూడు గర్భగృహాల నిర్మాణం కనిపిస్తుంది. మరో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఆలయం యొక్క ఎత్తైన పీఠంపై నిర్మించబడి ఉంటుంది. ఈ పీఠం మీద జంతువుల ఆకృతులు, పూల అలంకరణలు కూడా చెక్కబడి ఉంటాయి. కాకతీయ శిల్పి చేతిలో రాయి కూడా ఒక కళాఖండంగా మారిపోతుందని గొల్లెలగుడి చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ ఆలయ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శనిలో. ఈ పాట తర్వాత

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శన వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శనిలో గొల్లల గుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు గొల్లల గుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి మరొక ముఖ్యమైన కారణం ఉంది. అది భారత ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఆలయాన్ని జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారకంగా గుర్తించింది. ఈ ప్రకటన ఇటీవల 2026 ఆగస్టు 31 భారత ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక చిహ్నాలు ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 కింద రక్షణ పొందుతాయి. దీంతోపాటు ఇలాంటి కట్టడాల సంరక్షణ, నిర్వహణ, పరిరక్షణలో ఏఎస్ఐకి కీలక బాధ్యత ఉంటుంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ గుర్తింపు కాదు, శతాబ్దాలుగా నిలిచిన ఒక చారిత్రక కట్టడాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనే బాధ్యతను మరింత బలపరిచే గుర్తింపు. ఇప్పటి వరకు రామప్పను చూడటానికి వెళ్ళిన వారు ఇకపై తప్పకుండా గొల్లల గుడిని కూడా మరింత ఆసక్తిగా చూసే అవకాశం ఉంది. గొల్లల గుడి చూడటం అంటే ఒక చిన్న పురాతన ఆలయాన్ని చూడడం కాదు, కాకతీయుల కాలపు ఒక పెద్ద కథలో మరొక ముఖ్యమైన పేజీని చదవటం. అలా చేస్తే ఒక ప్రాంతం చరిత్ర మరోసారి ప్రజల్లోకి వెళ్తుంది. మరి ఇదండి ఇవాళ మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకున్నాం గొల్లల గుడి గురించి. మరొక క్షేత్రదర్శనిలో మరొక ఆలయం గురించి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మళ్ళీ మిమ్మల్ని కలిసేంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలుగా వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరీ తరహ సే ఉస్కో మాన్య ప్రధాన్ మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత్ కరేంగే. యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధాన్ మంత్రి నే ఉస్ కామ్ కో హాత్ మే లియా, హాత్ మే లేకే జిత్నీ భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరింది.

0: జరిగిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, పిఎస్బి ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం, ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు, బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లగ్జంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లగ్జంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య, వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: అస్సోంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 6 అక్టోబర్ పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహేల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్,

0: చెన్ యూలతో తలపెడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్ డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్ CIP మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రల్లో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స ఈ అంశంపై డాక్టర్ మాలతి శ్యామల గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్య విధానంలో ఉపవాస చికిత్స, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ నేచురోపతి డాక్టర్ ఏ మాలతీ శ్యామల గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్యామల గారు.
1: నమస్కారం అండి, శ్రోతలందరికీ కూడా నమస్కారం.
0: లంకనం పరమౌషధం అని వింటూ ఉంటాం. ప్రస్తుతం ఉండే ఆధునిక జీవన విధానంలో భోజనం కానీ నిద్ర కానీ నిత్య జీవితంలో చేసే విధులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయాయి. అర్ధరాత్రి భోజనాలు చేయడము, నిద్రపోయే టైంలో పనిచేయడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం. దీనివల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు మన సమాజంలో కనబడుతున్నాయి. ప్రకృతి వైద్య విధానంలో నేచర్కి అనుగుణంగా జీవించడం అంటుంటారు. ఈ వైద్య విధానంలో ఉపవాస చికిత్సను ప్రముఖంగా వింటుంటాం. ఈ ఉపవాస చికిత్సలో ఎలా చేస్తారు, దాని ప్రాముఖ్యత ఏంటో మా శ్రోతలకు తెలియజేయండి.
1: ఉపవాసాన్ని ఫాస్టింగ్ అని అంటాం కదా, సో దానికి ఇది థెరపటిక్ ఫాస్టింగ్ అని ఉంటుంది. అంటే ఇది మన శరీరంలో ఉన్నటువంటి కణాలన్నింటినీ కూడా అంటే డీటాక్సిఫికేషన్ చేయడానికి ఈ ఉపవాస చికిత్స ఉపయోగపడుతుందని. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా చూస్తే ఆధునికమైనటువంటి జీవన విధానాల లోపల రకరకాలైనటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా మన శరీరంలో పేరుకోపోతున్నాయన్నమాట. సో దానిని డీటాక్సిఫికేషన్ చెయ్యాలి అనేసి అని అంటే మనం ఈ చికిత్సా విధానాన్ని కూడా మనము అవలంబించుకోవచ్చు. ప్రకృతి వైద్యంలో ఎప్పుడు కూడా భూజల అపవాయురగ్ని అంటే శూన్యముతోటి చికిత్స చేసేది ఏంటి అని అంటే ఫాస్టింగ్ థెరపీ అని కూడా మనం ఒక చికిత్సా విధానాన్ని అనుగుణంగా చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తాము అని అంటే ఫాస్టింగ్ థెరపీలో ఎవరైనా మన ప్రకృతి వైద్యానికి వచ్చినప్పుడు వారికి ఫస్ట్ జ్యూస్ ఫాస్టింగ్ ఇవ్వడం కానీ

0: ఒక్కొక్కసారి ఏం చేస్తామనంటే నీళ్ళతోటి కానీ కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ అలా ఫాస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అందరికీ ఒకటే రకమైనటువంటి ఇవ్వడం జరగదు.
1: ఫాస్టింగ్ అంటేనే ఉపవాసం, తినకుండా ఉండడం. మళ్ళీ ఫ్రూట్ ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్, అది ఫాస్టింగ్ ఎలా అవుతుంది?
0: అంటే థెరపటిక్ ఫాస్టింగ్ నేను చెప్పేది. మనం ఫాస్టింగ్ అని అంటే చాలామంది అనుకుంటారు ఏమి, ఇప్పుడు కొంతమంది రిలీజియస్ ఫాస్టింగ్ చేస్తారు, పొద్దునంతా ఏమీ తినకుండా ఉంటారు, మళ్ళీ రాత్రి అయ్యేసరికి మంచినీళ్ళు తాగి ఇంకొకటి తీసుకొని అలా ఫాస్టింగ్ చేస్తారు. కానీ అది రిలీజియస్ ఫాస్టింగ్స్ అవుతాయి.
1: థెరపెటిక్ ఫాస్టింగ్ అంటే ఆరోగ్యానికి సంబంధించి వివిధ రకాల వ్యాధులని నిదానించే ప్రక్రియలో చేసే ఫాస్టింగ్.
0: అంతే. సో దాంట్లో ఎట్లా ఉంటుందంటే రాగానే వాళ్ళకి మనం ఫాస్టింగ్ పెట్టడం ఉండదు. ఫస్ట్ వాళ్ళకి జ్యూస్ ఫాస్టింగ్ అనేది అడ్వైజబుల్ ఉంటుంది. ఎందుకనంటే వచ్చినప్పుడు కూడా వాళ్ళు వెంటనే ఇన్ని రోజులు ఆహారం బాగా తీసుకొని వెంటనే ఆహారం తీసుకోకుండా ఉండాలి అంటే సైకలాజికల్గా ప్రిపరేషన్ కారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి ఒకసారి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఈ విధంగా ఫాస్టింగ్ చేయడం జరుగుతుంది అని చెప్పి అప్పుడు మెల్లమెల్లగా శరీరాన్ని ఫుడ్ని అంటే ఎందుకు ఇది చేస్తారు ఇలాగ ఎందుకు చేస్తారంటే ఒక్కరోజు మనము జీర్ణ వ్యవస్థకి కనుక కొంచెం రెస్ట్ ఇస్తే శరీరం దానంతట అదే డీటాక్సిఫికేషన్కి జరుగుతుందనమాట. అంటే సెల్ఫ్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్కి మనం ఎన్హాన్స్ చేయడానికి అంటే దానికి ఉత్తేజపరచడానికి దాన్ని ఉత్సాహం చేయడం కోసమని ఈ ఫాస్టింగ్ చేస్తాం. దాని తర్వాత మనము ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఒక్కొక్కసారి నీరసం రాకుండా ఉండడానికి, ఫ్రూట్స్ అంటే మనకు కావలసినటువంటి వాటర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, దాని లోపల మనకు కావలసిన పోషక పదార్థాలు అంటే ఖనిజాలు ఖనిజ లవణాలు కూడా ఉంటాయి కాబట్టి అవి శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. ప్లస్ మనకు కావలసినటువంటి డీటాక్సిఫికేషన్ అనే ప్రక్రియ కూడా రెండు కూడా జరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫ్రూట్ ఫాస్టింగ్ అనేది చాలా వరకు అది మనం సజెస్ట్ చేయవలసినటువంటి ఫాస్టింగ్ అనమాట. అట్లా కాకుండా ఇంకా కొంతమందికి ఎట్లా చేస్తామనంటే ఒక పూట మామూలుగా వండినటువంటి ఆహారం పెట్టి ఒక పూట వాళ్ళకి ఫ్రూట్ ఫాస్టింగ్ చేస్తాం లేదా లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తాం. దీంతో పాటుగా మనము ప్రకృతి వైద్యంలో ఉన్నటువంటి ఎనిమా, మట్ ప్యాక్లు, హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఇవి కూడా వాళ్ళకి మనం యాడ్ చేసి చెప్తామన్నమాట. కాకపోతే ఇప్పుడు చేసేటటువంటి ఫాస్టింగ్ చాలా ఉన్నాయి, 7 డేస్ ఫాస్టింగ్ అని ఇంకొక రకాల చాలా చాలా ఫాస్టింగ్స్ వచ్చాయి. సో ఆ ఫాస్టింగ్స్ కి ఉన్ను నేచురోపతిలో చేసేటటువంటి థెరపటిక్ ఫాస్టింగ్స్ కి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక నియమానుసారంగా ఒక పద్ధతి ప్రకారంగా చేయడం జరుగుతుంది. దీన్ని డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో చేయడం జరుగుతుంది. ఈవెన్ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము ఫాస్టింగ్ పెడతాం. చాలామంది అనుకుంటారు ఎందుకు అనంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రతి 6 గంటలకు తినాలి, 3 గంటలకు తినాలి అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఇక్కడ ప్రకృతి వైద్య చికిత్సాలయంలో ఫాస్టింగ్ అనేది డయాబెటీస్ వాళ్ళకు కూడా మనం ఫాస్టింగ్ పెట్టవచ్చు అన్నమాట. ఎందుకనంటే దానిలో మేము డోసెస్ తగ్గించుకుంటూ వచ్చి దాని ప్రకారంగా వాళ్ళు వేసుకునేటువంటి మందుల యొక్క డోసెస్ తగ్గించుకుంటూ వచ్చి ఆహారాన్ని కూడా మనం సెన్స్ చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా మనకి అది బాగా పెరుగుతుంది అన్నమాట ఆ టైం లోపల. సో దానికోసమని మనం చేస్తాం. ఎందుకంటే ఇంకా చాలామంది వాళ్ళు డయాబెటీస్తో ఉంటారు, ఒబేసిటీతో కూడా ఉంటారు. సో రెండు రకాలుగా మనకి అది ఎఫెక్ట్ అవ్వాలి, రెండు వ్యాధులకి కూడా మనం చికిత్స చేయాలి, పరిస్థితులకు చికిత్స చేయాలని అంటే ఈ విధంగా ఒక పూట కుకుడ్ మీల్ తీసుకొని ఒక పూట ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం అనేది చాలా వరకు మనకి థెరపటిక్ ఫాస్టింగ్ లోపల వస్తుంది అన్నమాట.
1: ఏదేమైనా ఉపవాస చికిత్స అంటూ మొదలు పెడితే ఒక నిష్ణాతులైన ప్రకృతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చేయడమే కరెక్ట్ అంటారు.
0: 100% అండి. ఎందుకనంటే ఎవరి ఇష్టానుసారంగా మేము ఈ ఫాస్టింగ్ చేశామని లేకపోతే మేము 7 రోజులు మంచినీళ్ళతోనే ఉపవాసం చేశామని ఇంకొకళ్ళని చెప్తూ ఉంటారు. అట్లా అయ్యేసరికి ఏమవుతుందంటే సడన్ గా ఒకసారి టిష్యూ ఫ్లూయిడ్స్ అన్ని కూడా డ్రాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనంతట మనకే తెలియకుండా స్టామినా లేకుండా పోవడం జరుగుతుంది. సో అట్లాంటి అవసరాలు మనం ఆ వ్యవస్థ నుంచి బయటపడాలి అనుకుంటే ఇట్లా ఫాస్టింగ్ చేయడం అనేది చాలా వరకు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఫాస్టింగ్ ఓన్లీ ఆహారమే మానేసి కాదు, మనము జీర్ణకోశ వ్యవస్థకి రెస్ట్ ఇస్తున్నాము, అదేవిధంగా విసర్జన అవయవాలకి పనిస్తున్నాం. జీర్ణకోశ వ్యవస్థకేమో రెస్ట్ ఇస్తాము కొంత కొద్దిగా అంటే నియమితమైనటువంటి ఆహారం తీసుకుంటాం. ఎప్పుడైతే నియమితమైనటువంటి ఆహారం తీసుకొని ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నామో విసర్జనమైనటువంటి అవయవాలకి విసర్జక అవయవాలకి ఎక్కువగా అంటే ఎక్స్క్రీటరీ ఆర్గన్స్కి పని ఎక్కువ అవుతుంది అన్నమాట. చెమట రూపంలో వెళ్తుంది, మూత్ర రూపంలో వెళ్తుంది, మోషన్స్ వెళ్ళిపోతూ జరుగుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే యోగా చెప్పడం జరుగుతుంది, ప్రాణాయామ చేయించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎనిమా ట్రీట్మెంట్ ఇస్తాము, ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటామో ఎనిమా ట్రీట్మెంట్ ఇస్తాము. హైడ్రోథెరపీలో హిప్ బాత్ అని ట్రీట్మెంట్ ఇస్తాము, జిహెచ్ ప్యాక్స్ అని ఇస్తాము. ఇవన్నీ ఇచ్చుకుంటూ మనం దాన్ని మానిటర్ చేస్తామన్నమాట. ప్రతిరోజు ఎంత బీపీ ఉంది చూసుకుంటాము, పల్స్ రేట్ ఎట్లా ఉంది, దీని లోపల ఫాస్టింగ్

0: వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కొంతమందికి విరోచనాలు అవుతుంటాయి, కొంతమందికి కడుపులో వికారంగా ఉండడం జరుగుతుంది, కొంతమందికి ఏంటంటే శ్వాస అంతా వాసన వచ్చినట్టుగా అవుతుంది, నాలికంతా తెల్లబడుతూ ఉంటుంది. ఇట్లాగా కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఇవన్నీ ఏంటంటే మేము హీలింగ్ క్రైసిస్ అని చెప్తామన్నమాట. అంటే శరీరము దానంతట అదే ఒక రిపేర్ చేసుకోవడం, డీటాక్సిఫికేషన్ చేసుకునేటప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి. మనం ఫాస్టింగ్ కనుక పేషెంట్ని చూసి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడే ఎప్పుడు దీనికి ఇదవుతుంది అని అంటే ఫస్ట్ పేషెంట్ ఎలా వస్తారు, ఆకలేస్తుంది అంటారు, కౌన్సిలింగ్ ఇస్తాం మనం, ఫాస్టింగ్ చేస్తాం. దాని తర్వాత కొన్ని రోజులు అయిపోయాక లేదు లేదు నేను నాకు బాగుంది, నాకు ఇప్పుడు న్యాచురల్గా హంగర్ రావటం లేదు, నాకు తినాలని ఏం అనిపించట్లేదు అని ఒక 2-3 రోజులు చెప్తారు. 2-3 రోజులు అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు బాగా ఆకలేస్తుంది అని అంటారు. ఎప్పుడైతే ఆకలేస్తుంది అన్నప్పుడు నాలుక తెల్లగా ఉన్నటువంటి నాలుక నార్మల్గా అయిపోతుంది, మనమే చూస్తామన్నమాట. వచ్చినటువంటి వాళ్ళకి మూత్రం ఎలా వచ్చింది అని అంటే నార్మల్గా వచ్చింది అని చెప్తుంటారు. అంటే ఆ సిమ్టమ్స్ అనేటటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు. సో ఆ సిమ్టమ్స్ని బట్టి మనము మళ్ళీ వాళ్ళకి నార్మల్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఫాస్టింగ్ ఇట్లా చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇమీడియట్గా మామూలుగా ఉప్పు కారాలు అలాంటివన్నీ వేసి మామూలుగా పెట్టడం ఉండదు, సాఫ్ట్ డైట్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత దాని తర్వాత కొన్ని రోజులు ఇలాగే సాఫ్ట్ డైట్ ఇచ్చి డిశ్చార్జ్ చేసేటప్పుడు మీరు ఈ విధంగా ఫాలో అవ్వాలి, ఈ ఆహారం తీసుకోవాలి, కొన్ని రోజులు 6 నెలల పాటు ఇలా తీసుకోండి, 8 నెలల పాటు ఇలా తీసుకోండి అంటే వాళ్ళ యొక్క కండిషన్ని బట్టి, ముందరు ఉన్నటువంటి వాళ్ళ హెల్త్ పరిస్థితిని బట్టి, ముందరు ఉన్నటువంటి వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి కంప్లైంట్స్ బట్టి వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే మీరు చెప్పినట్టుగా ఉపవాస చికిత్స అంటూ మొదలు పెట్టినప్పుడు మీరన్న హీలింగ్ క్రైసిస్ అంటే శరీరము తనను తాను రిపేర్ చేసుకునే క్రమంలో ఈ చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, వాటికి భయపడాల్సిన పని లేదు.
0: అసలు భయపడాల్సిన పని లేదు, ఎందుకనంటే అవి నార్మల్గా ఉంటాయి. అవి కూడా కంటిన్యూస్గా ఉండవు, ఒక ఒక కొంచెం సేపటి వరకు ఉంటే దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కొంచెం కడుపులో వికారంగా ఉంటుంది, కొంచెం మంచినీళ్ళు తాగుతాం, లేదా తేనె నీళ్ళు తాగిస్తాము, దాని తర్వాత లేకపోతే మజ్జిగ ఇస్తాం, దాని తర్వాత సబ్సైడ్ అయిపోతుంది.
1: అంటే ఆ ఏదైతే మలినాలు ఎప్పుడైతే శరీరంలోంచి బయటికి తోసేయబడతాయో, సహజమైన ఆకలి, సహజమైన నిద్ర, సహజమైన రుచి ఇవన్నీ కూడా శరీరం సహజత్వానికి దగ్గరగా వెళ్ళే అవకాశం
0: ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అట్లాంటప్పుడు ఇవి వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం దానికి కౌన్సిలింగ్ చెప్తూ ఉంటాము, పేషెంట్ దగ్గరికి ఎవ్రీ టైం మనం వెళ్తాము, వాళ్ళని చూస్తూ ఉంటారు, అట్లా జరుగుతుంది.
1: శ్యామల గారు, ఈ ఉపవాస చికిత్సను అవలంబించినప్పుడు ఏ రకమైన లాభాలు ఉంటాయి?
0: అన్ని రకాలుగా లాభం ఉంటుంది. చాలా మంది అనుకుంటారు ఉపవాసం చేయడానికి ఓన్లీ బరువు తగ్గడానికే ఉపవాసం ఉండాలి అని అనుకుంటారు. కాదు, ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా కూడా ఉపవాసం చేయొచ్చు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటాయి, కొంతమందికి సోరియాసిస్ ఉంటాయి, చర్మ వ్యాధులు ఉంటాయి, కొంతమందికి కీళ్ల వాతం ఉంటుంది, కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉంటాయి, ఇంకా కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు కూడా ఫాస్టింగ్ చేయొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేయవచ్చు, బ్లడ్ లోపల కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, స్ట్రోక్ రాకుండా మనము మనంతట మనమే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కీళ్ల వాతం అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా మనం ఫాస్టింగ్ అడ్వైస్ చేసుకుంటే మనమే సెల్ఫ్ ఇమ్యూనిటీని మనం పెంచుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది.
1: మీరు అన్నట్టుగా సాధారణంగా ఊపకాయం కోసమే కాకుండా ఇతరత్రా జబ్బులు ఉన్నప్పుడు
0: చేయొచ్చు.
1: నిష్ణాతుల పర్యవేక్షణలో గనక ఫాస్టింగ్ చేసినట్లయితే వారికి కూడా ఈ టాక్సిన్స్ అన్ని బాడీలోంచి బయటికి వెళ్ళిపోయి, శరీరంలోంచి బయటికి పోయి మంచి ఆరోగ్యం పొందే అవకాశం ఉందంటారు.
0: అవునండి, తప్పకుండా.
1: ఏ ఏ పరిస్థితుల్లో ఫాస్టింగ్ చేయకూడదు అంటారు?
0: ఫాస్టింగ్ మామూలుగా అయితే పసిపిల్లలు, చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళకి ఫాస్టింగ్ చేయడానికి లేదండి, గర్భిణీ స్త్రీలకు చేయడానికి లేదు. కీటో ఎసిడోసిస్ అనే ఒక కండిషన్ వస్తుంది డయాబెటీస్లో వాళ్ళకి, వాళ్ళకు కూడా ఫాస్టింగ్ మేము అడ్వైస్ చేయమన్నమాట. దాని తర్వాత వృద్ధులు, చాలామంది 70 ఇయర్స్ 80 ఇయర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమందికి తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి చేయడానికి అవ్వదు. సోడియం అనేటటువంటి తక్కువగా ఉంటుంది శరీరంలో కొంతమందికి, అలాంటి వాళ్ళకి మనం ఫాస్టింగ్ ఇవ్వమన్నమాట. అంటే కండిషన్స్ చూసుకొని మనం ఫాస్టింగ్ ఇవ్వడం, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి, వృద్ధులకి మాత్రము ఈ ఫాస్టింగ్ అనేటటువంటిది ఉండదు. డయాబెటీస్లో హై లెవెల్స్ ఆఫ్ ద షుగర్స్ ఉన్నప్పుడు మాత్రం కూడా మనం అలా పెట్టడానికి కాదు. ప్రతి వాళ్ళకి కూడా ఎటువంటి జబ్బులు లేకుండా ఉన్న మనిషికి కూడా మనం చూసుకుని వాళ్ళ కండిషన్స్, ఆ టైంలో వాళ్ళ కండిషన్స్ని పట్టి కూడా మనం ఫాస్టింగ్ అడ్వైస్ చేయడం ఉంటుంది. అన్ని వీళ్ళకి డయాబెటీస్ లేదు కదా వీళ్ళకి ఫాస్టింగ్ పెట్టేయచ్చు అని అనడానికి కాదు. అక్కడ ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ స్పెషల్. ఈ రోజు ఉన్నటువంటి విధంగా రేపు పొద్దున ఆ శరీరంలో ఉండదు,

0: మార్పులు చెందుతాయన్నమాట. ఈరోజు నిద్ర బాగా వస్తుంది, రేపు పొద్దున నిద్ర రాక బాగా రాకపోవచ్చు. ఈరోజు బాగా ఆకలి వేస్తుంది, రేపు పొద్దున ఆకలి వేయకపోవచ్చు. ఇంకో రోజు కొంచెమే ఆకలి వేస్తుంది, వాడికి ఒకసారి పొద్దున అవుతుంది, సాయంత్రం అవుతుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మార్పులు చెందుతూ ఉంటాయన్నమాట. సో అట్లాంటప్పుడు మనం దాన్ని పట్టి మనం ఈ ఫాస్టింగ్ థెరపీ అనేటటువంటిది అడ్వైస్ చేయడం జరుగుతుంది.
1: కాబట్టి శ్రోతలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉపవాస చికిత్స ద్వారా విశేషమైన ఫలితాలు ఉంటాయి, కానీ అది ఒక నిష్ణాతులైన ప్రకృతి వైద్య నిపుణుల పర్యవేక్షణలో చేయడమే అత్యుత్తమంగా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా ఎవరికి వారు వారికి తోచిన విధంగా చేసుకున్నట్లయితే, మీరు అన్నట్టు శరీరంలో వచ్చే మార్పులు, టిష్యూలో వచ్చే మార్పులు అది ఉపయుక్తంగా కాకుండా నష్టదాయకంగా మారే అవకాశం ఉంటుందంటారు.
0: అవునండి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం చూసుకోవాలి ఏం జరుగుతుంది అని. ఇప్పుడు చాలా ట్రెండ్స్ వచ్చేసాయి, ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తే మాత్రం అది కరెక్ట్గా జరుగుతుంది అన్నమాట.
1: హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ, హెల్త్ ప్రాబ్లమ్స్ లేనప్పటికీ కూడా ఉపవాస చికిత్స చేసే ముందు మటుకు ఖచ్చితంగా ఒక పద్ధతిగా నిపుణుల సలహా మేరకే
0: చేయడం ఉత్తమమైనటువంటిది. ఎందుకనంటే దీని తర్వాత నెక్స్ట్ ఏటువంటి కూడా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుందన్నమాట. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాం కదా. సో నెక్స్ట్ ప్రివెన్షన్ కోసం అని, ఇంకా తర్వాత దాన్ని విపరీతమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండాలి అని అంటే మనం అడ్వైస్ తీసుకొని ఫాస్టింగ్ చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ ఏ మాలతి శ్యామల గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన ప్రకృతి వైద్యంలో ఉపవాస చికిత్స ఈ అంశంపై డాక్టర్ మాలతీ శ్యామల గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జు శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో మీకు ఇష్టమైనటువంటి పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన ఈ జనరంజని కార్యక్రమంలో మీ మనసుకు నచ్చినటువంటి పాటలు వినాలనుకుంటే 0402324 0852కి మీరు వినాలనుకునే పాట మీ పేరు మీ ఊరు టైప్ చేసి 0402324 0852కి వాట్సాప్ పంపించండి. అండ్ ఎస్, ఇప్పుడిప్పుడే రేడియో ట్యూన్ ఏం చేసిన లిజనర్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్. అండ్ అన్ యాపిల్ కీప్స్ అ డాక్టర్ అవే అని అంటారు, బట్ అ స్మైల్ కీప్స్ ఎవ్రీ వన్ అవే. సో ఏదైనా సరే, ఎలాంటి పెద్ద పెద్ద సమస్యలున్నా సరే మీ చిరునవ్వుతో ఒక సొల్యూషన్ ఇచ్చి పడేసేయండి. ఏమంటారు? సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఫస్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ గురించి చూద్దాం. అ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ జనరంజని అని పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ మెసేజ్ పంపించింది రఘునాథ్పురం నుంచి హేమంత్ కుమార్, ఋషితేజ, అశ్విత్, సాక్షాత్, అవంతిక, ప్రియాన్షి మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో పూజా సినిమాల నుంచి మా కోసం పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మీరు మెసేజ్ చేశారు అండ్ తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు చౌటుప్పల్ నుంచి

కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ మెసేజ్ చేశారు. మరి వారు కూడా కోరినటువంటి ఈ పాట మీకోసం వినిపిస్తున్నాను పూజా సినిమాల నుంచి.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా కే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎస్ జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మాస్కుంట నుంచి జాష్వా, యశ్వంత్, మహేష్, దీపక్, చక్రిక వారు మెసేజ్ చేశారు. అండ్ గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ మెసేజ్ చేశారు. ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మాకోసం చిరంజీవి గారు నటించినటువంటి ఖైదీ సినిమాల నుంచి గోరింట పూచింది పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు పుట్టపాక నుంచి మిర్యాల తిరుమలయ్య, చంద్రశేఖర్.

మరియు శ్రీకాంత్. మరి మీకోసం చక్రవర్తి గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, వేటూరి గారు రాసినటువంటి ఈ పాట బాలుగారు సుశీలమ్మ గారు కలిసి పాడారు.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి

శ్రోతలు. చందానగర్ నుంచి సిహెచ్ విజయ్ కుమార్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని, ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మాకోసం చిల్లర దేవుళ్ళు సినిమాల నుంచి కలువకు చంద్రుడు పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా విజయ్ గారు, మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నార్కట్పల్లి మండలం నిమ్మని గ్రామం నుంచి పున్న వెంకటేష్, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, మరి వారి కోసం కేవీ మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు ఆలపించినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: Yes, so meer vintunnaru Akashavani Vivida Bharati Kendram. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీగీతాలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు అల్కాపూర్ కొత్తపేట నుంచి రమేష్, వక్లాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మా కోసం మరి గాజు

కిష్టయ్య సినిమాల నుంచి నవ్వులు రువ్వే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు పుట్టపాక నుంచి భవాని వెంకట్ మాస్టర్ మిథున్ మహాదేవ్, మరి మీకోసం బాలుగారు పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

హాయ్, గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ మెసేజ్ చేశారు చౌటుప్పల్ నుంచి హేమలత విశ్వనాథ్. ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మాకోసం మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి త్రిశూలం సినిమాల నుంచి వెలుగుకు ఉదయం అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను హేమలత గారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు బిఎన్ రెడ్డి నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, కుండాల్వాడి మహారాష్ట్ర నుంచి సావన్కర్, గంగాధర్, విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత.

మరి వీరందరూ మెసేజ్ చేస్తారు. మరి వారి కోసం కెవి మహాదేవన్ సంగీతం సమకూర్చినటువంటి ఈ సూపర్ హిట్ పాట, ఆత్రేయ గారు రాసినటువంటి ఈ పాట, బాలుగారు సుశీల గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీకోసం జనరంజనిలో.

వెల్కమ్ బ్యాక్ దోస్తు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు ఒక గమనిక, జనరంజనిలో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనుకుంటే ఇక ముందు ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా పంపవచ్చు. మరి లేఖలు పంపవలసిన చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. లేఖలు పంపవలసిన చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ ద్వారా అయితే హలో వివిధ భారతి హైదరాబాద్ @ gmail.com హలో వివిధ భారతి హైదరాబాద్

@gmail.com. మీకు నచ్చిన పాటలు ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా మీ జనరంజని మీ పాట మా మాట. మరి ఇవాళ మన జనరంజన కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు విన్నారు కదా. నీలయంలో సమయం 8 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఇక్కడ నుంచి ఫోన్ ద్వారా కాదు, లేఖల ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ మీ జనరంజన కార్యక్రమంలో మీ మనసుకు నచ్చినటువంటి మీ ఫేవరెట్ పాటలు వినొచ్చనమాట. సో ఒకవేళ మీరు లేఖలు పంపాలనుకుంటే వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504 చిరునామాకి మీకు బాగా నచ్చినటువంటి పాటల్ని జనరంజనిలో వినాలనుకుంటే ఈ అడ్రస్కి పంపించండి. లేదా మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు, హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. ఈమెయిల్ పంపవలసిన ఈమెయిల్ అడ్రస్సు హలో వివిధ భారతి hyd@gmail.com. మరి ఈమెయిల్ ద్వారా జనరంజన కార్యక్రమంలో తమ మనసుకు నచ్చినటువంటి పాటలు వినాలనుకునే శ్రోతలు ఈరోజు పంపించారు. మరి మొదటగా గంగాధర్ శ్రీనివాస్, విలాసాగరం విలేజ్ బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. మరి వీరు వినాలనుకునే పాట స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి పడ్డానండి ప్రేమలో మరి అనే పాట మాకోసం వినిపించండి జనరంజన కార్యక్రమంలో అంటూ ఈమెయిల్ పంపించారు గంగాధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీకోసం ఈ పాట

జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. మరి మన జనరంజన కార్యక్రమంలో నెక్స్ట్ ఈమెయిల్ పంపించినటువంటి శ్రోతలు జాప భూమేశ్వర్ గారు మెసేజ్ చేశారు. వెల్దుర్తి గ్రామం జగిత్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. మరి వాళ్ళు మన జనరంజన కార్యక్రమంలో నిండు హృదయాలు సినిమాల నుంచి అద్దం లాంటి పాట మాకోసం వినిపించండి, మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజన కార్యక్రమంలో అంటూ మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఈ పాట

0: అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అండ్ ఎస్, జనరంజని శ్రోతలు మనోరంజని వింటున్నారు. మరి నెక్స్ట్ మనకి ఇమెయిల్ చేసినటువంటి శ్రోతలు సాయిబాబా కాలనీ మేడ్చల్ నుంచి ఎస్ భిక్షపతి గారు మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో బొబ్బిల రాజా సినిమాల నుంచి బలపం బట్టి బామ భల్లో అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు భిక్షపతి గారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీకు వినిపిస్తున్నాం, స్టే ట్యూన్డ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జనరంజని శ్రోతల మనోరంజని వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మన షోకి ఈమెయిల్ పంపించినటువంటి శ్రోతలు ముచ్చర్ల రంగారెడ్డి డిస్టిక్ నుంచి చంద్రకళ మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మాకోసం మాయాదారి మల్లిగడు సినిమాల నుంచి నవ్వుతూ బ్రతకాలిరా తమ్ముడు అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మరి చంద్రకళ గారు, మీరు అడిగినటువంటి పాట తప్పకుండా వినిపిస్తున్నాం, విని ఎంజాయ్ చేయండి.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: జనరంజని శ్రోతల మనోరంజని వింటున్నారు. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు చిన్న తిరుపతి కర్ణాటక నుంచి శ్యామల ప్రకాష్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మా కోసం సంపూర్ణ రామాయణం సినిమా నుంచి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అనే పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు శ్యామల ప్రకాష్ గారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీకోసం.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ ఎస్ జనరంజన కార్యక్రమంలో శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు విద్యానగర్ కాలనీ నిజామాబాద్ నుంచి వేమర నరసింహరావు గారు మెసేజ్ చేశారు. సో మరి నరసింహరావు గారు ఇవాళ మన జనరంజన కార్యక్రమంలో విక్రమార్క విజయం, మరి విక్రమార్క విజయం సినిమాల నుంచి వినరో జనులారా అనే ఈ పాట మా కోసం వినిపించింది అంటూ ఈమెయిల్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీకోసం వినిపిస్తాను, కానీ ఈ చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత.
3: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

జననరంజని కార్యక్రమంలో ఇక మీద మీరు వినాలనుకునే పాటల్ని, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపొచ్చు. మరి లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. ఈమెయిల్ పంపవలసిన మా ఈమెయిల్ అడ్రస్ hellovividabharati@gmail.com. ఈమెయిల్ అడ్రస్ మరోసారి hellovividabharati@gmail.com. మరి మన జనరంజని కార్యక్రమంలో ఇవాళ ఈమెయిల్ పంపినటువంటి మరొక శ్రోతలు దుగ్గి నాగేశ్వరరావు గారు, వెల్దుర్తి గ్రామం కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో డాక్టర్ బాబు సినిమాల నుంచి అల్లా నేరుడు పాట మా కోసం వినిపించినట్టు మెసేజ్ చేశారు నాగేశ్వరయ్య గారు. మరి వారి కోసం ఈ పాట.

0: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జుశ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరినటువంటి పాటలు

0: హలో రించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ జనారంజన కార్యక్రమంలో శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరినటువంటి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు అమనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట సింహాసనం సినిమల నుంచి పాట మా కోసం వినిపించండి అంటూ ఈమెయిల్ పంపించారు లక్ష్మీనారాయణ గారు. మరి మీరు అడిగినట్టుగా ఈ పాట మీకోసం, కానీ ఈ చిన్న బ్రేక్ తర్వాత.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ దోస్తు, మరి విన్నారు కదా, ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఈమెయిల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలని. నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కొన్ని క్షణాల్లో ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమంలో వింటారు. అనంతరం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ప్రసారమయ్యే ఎవర్ గ్రీన్ హిట్స్లో మళ్ళీ కలుద్దాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. అయితే నిన్న మొదటి రోజు అసెంబ్లీ పరిసరాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభ సమావేశాలను ఈ శనివారం వరకు నిర్వహించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిన్న సాయంత్రం సమావేశమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. కాళేశ్వరం, కృష్ణా, గోదావరి జలాలు, విద్య, 22A తదితర అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సోమాజీగూడలోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో గుర్తింపు సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసన మండలిలో నిన్న వెల్లడించారు. ఆర్టీసీ విలీనం కోసం గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 29న జీవో ఎంఎస్ 41 ద్వారా ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ కార్యరూపం దాల్చలేదని తెలిపారు. లగ్జంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెల్లెస్ న్యూఢిల్లీలో శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, భవిష్యత్ భాగస్వామ్యాలపై చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యం, పిఎస్బి ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపిస్టులు అందించే సేవలను గుర్తించడానికి ఈ రోజును జరుపుకుంటారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే అధికారిక వివరాలను వరల్డ్ ఫిజియోథెరపీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్ నివారణ నిర్వహణలో ఫిజియోథెరపీ పాత్ర అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంచుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతవరకు మీరు ముంబై కేంద్రం నుంచి రిలే కార్యక్రమాలు విన్నారు. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరి.

చేసాంపు నవ్వినో తమ్మండి, మీ ఆర్జర్షిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వినబోతున్నాం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటల్ని. మరి ఈ మధ్య 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉంటాయి 0402324052కి వాట్సాప్ చేయండి. 0402324052కి వాట్సాప్ పంపించండి. అండ్ మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకున్న పాటను టైప్ చేసి పంపించండి. మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నటువంటి పాట మగధీర. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట, మరి పంచదార బొమ్మ అనే పాట ఈ సినిమాలో ఎంత పెద్ద హిట్ మనందరికీ తెలుసు. మరి ఈ పాటను మీ అందరి కోసం వినిపిస్తాను. పాట తర్వాత ఎవర్ గ్రీన్ హిట్స్లో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు విందాం.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్ దోసం మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గణవిత్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం చింతకాయల రవి సినిమాల నుంచి పాట వినిపించండి అండ్ బాగుందే బాగుందే అనే పాట మాకోసం వినిపించండి అని మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి 2008 విశాల్ శేఖర్ కంపోజ్ చేసినటువంటి ఈ పాట విజయప్రకాష్ మరియు హన్సిక కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

విశాల్ శేఖర్ కంపోజ్ చేసినటువంటి సూపర్ హిట్ పాట చింతకాయల రవి సినిమాలో నుంచి ఒక సూపర్ హిట్ పాట విన్నారు ఎవర్ గ్రీన్ హిట్స్లో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం దేశముద్రు సినిమాల నుంచి చక్రి గారు పాడినటువంటి పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి మీ అందరి కోసం దేశముద్రు. మరి ఈ సినిమాల నుంచి చక్రి గారు, కౌసల్య కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎస్ దోస్తు, మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పట్ల పెట్టినా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్స్ ఎవరంటే సతీష్, శాంతి, రుషిత, సుచిత్ర సర్కిల్, రామరాజు నగర్ నుంచి మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి ఆల్బమ్ పోకిరి, మరి పోకిరి సినిమాల నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సతీష్ గారు మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి పోకిరి సినిమా మనందరికీ తెలుసు, తెలుగు సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా నిలిచినటువంటి సినిమా ఆ టైంలో. సో మరి 2006లో విడుదలైనటువంటి ఈ సినిమాకి మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మనందరికీ తెలుసు. మరి ఈ సినిమాల నుంచి నవీన్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు. మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ జీడిమెట్ల నుంచి కరీముల్లా నసరీన్ రోహి నా మెసేజ్ చేశారు. మరి మాకోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో గోదావరి సినిమాల నుంచి మనసా వాచ అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా కరీముల్లా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే మీరు కూడా ఇవాళ మన షోలో మీ ఫేవరెట్ పాటలైనటువంటి 2006 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఉంటే ఆ పాటలు మీరు వినాలనుకుంటే 04023240852కి వాట్సాప్ పంపించండి.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాళ 2006 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయుష మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో మా కోసం అతిథి సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్. మరి మీ అందరి కోసం కార్తిక్, రీటా కలిసి పాడినటువంటి మణి శర్మ కంపోజ్ చేసినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం అండ్ ఇవాళ మన షోలో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి, కోరుట్ల రామ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. నరేంద్ర, శ్యామల, రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి మెసేజ్ చేశారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం జల్సా సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు.

తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే సినిమా నుంచి పాటను కోరుతున్నటువంటి శ్రోతలు లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, మరి మీకోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: అధికారి తెలంగాణ.
1: యశ్దోత్సవం మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన షోలో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరంటే భువనగిరి మండలం రాయగిరి నుంచి సత్యనారాయణ కవిత మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన షోలో మాకోసం ఒంటరి సినిమాల నుంచి ఎస్పీ చరణ్ కల్పన పాడినటువంటి పాట వినిపించండి అని అన్నారు. చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెసేజింగ్. మరి మీ అందరి కోసం ఈ పాట ఒంటరి సినిమాల నుంచి చరణ్ కల్పన కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి మ్యాజికల్ సినిమాల నుంచి ఏ మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు వింటున్నారు. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్ధ్, శ్రేయాన్స్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం కిక్ సినిమాల నుంచి గోరే గోరే సాంగ్ మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సత్యనారాయణ గారు మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అండ్ ఎస్, తమన్ కంపోజ్ చేసినటువంటి ఈ సినిమా, కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద అసెట్ అనుకోవాలి. మరి కార్తిక్ జోస్న కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేసే టైం దగ్గరికి వచ్చేసిందనమాట. సో మరి ఇవాళ మన షోలో చాలా అంటే చాలా మెసేజ్ వచ్చాయి, కాకపోతే అన్ని మెసేజ్లు చదవలేకపోయాను. బట్ బోలడంటే బోలడని మెసేజ్ వచ్చాయి. బట్ ఇవాళ మెసేజ్ చేసిన లిజనర్స్ అందరి కోసం ఒక మంచి పాట వినిపిస్తాను. అలాగే లాస్ట్ మెసేజ్ ఆఫ్ ద డే ఎవర్ గ్రీన్ హిట్స్లో మరి యమదొంగ సినిమాలో నుంచి మా కోసం ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి ఈ పాట వినిపిస్తూ మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేస్తాను. మరో షోలో మళ్ళీ కలుద్దాం దోస్తో.

మహిళలను గౌరవించాలని హితవు పలికారు. మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్ కుమార్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిన్నటి పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాలని, మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆమె, మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరగాలని, మహిళా పోలీసులను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఈ ఉదయం పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాతా మధుపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్టుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సిఐపి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ సిఐపి మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవం నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన పరిణామాలపై సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో బీఆర్ఎస్ సభ్యులు చేసిన వాదనలపై స్పీకర్ భావోద్వేగంతో ప్రతిస్పందించారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 11:04 దాటి 3 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మనీతో. ఈరోజు మంగళవారం కదా, బయోపిక్ విశేషాలు ఏం చెప్పబోతోంది పద్మిని అని ఎదురు చూస్తున్నారా? కానీ బయోపిక్ విశేషాల కంటే ఒక అద్భుతమైన క్లాసిక్ సినిమా విశేషాలు ఈరోజు మనం వినబోతున్నాం. మరి ఆ సినిమా ఏంటో, ఏంటి ఆ విశేషాలేంటో ఎదురు చూడండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అరవై వసంతాల అపురూప చిత్రం. ఆత్మీయత, అనుబంధాలకి అద్దం పట్టిన హరివిల్లు. ఆశలకు ఆదర్శాలకు మధ్య సాగే జీవనయానం. ఆనాటి మధ్యతరగతి గుండె చప్పుడును కళ్లకు కట్టిన సజీవ జీవన చిత్రం రంగుల రాట్నం.

0: ఒకనాడు భారతదేశానికి పట్టుబొమ్మ పల్లెసీమ. సిరి సంపదలతో, పాడి పంటలతో, పచ్చిక బయళ్లతో పల్లెలు కళకళలాడేవి. ప్రజలు ఒళ్ళు వంచి కష్టించేవారు, సంతృప్తులై జీవించేవారు. కాలక్రమేణా పరిస్థితులు మారిపోయినాయి. శక్తికి మించిన ఖర్చులు, దానధర్మాలు, అంతులేని అప్పులు, వీటితో పెద్ద కుటుంబాలు చితికిపోయినాయి. అప్పుల కింద ఆస్తులు హరించిపోగా జీవనోపాధికై జనం పట్టణాలకు ఎగబాగుతున్నారు. పల్లె నుంచి పట్టణానికి వలసపోయిన ఒక కుటుంబ గాథే ఈ రంగుల రాట్నం.
1: రంగుల రాట్నం 60 వసంతాల విశేషాలు వింటున్నారు. సామాజిక బాధ్యత, గ్రామీణ వాతావరణం, కుటుంబ విలువలు, ఆత్మీయతలకి అద్దం పట్టిన చిత్రం ఈ రంగుల రాట్నం. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతైన శ్రీ బిఎన్ రెడ్డి గారు అందించిన క్లాసిక్ ఈ చిత్రం. ఎందరో లెజెండ్స్, ఎందరో ఉద్దండులు అందించిన ఆణిముత్యం ఈ రంగుల రాట్నం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. అరవై వసంతాల అందమైన రంగుల రత్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. సుఖదుఖాలు, ఆశనిరాశలు, అన్నదమ్ముల అనుబంధాలు, వాటి మధ్య నలిగే మాతృహృదయపు మమకారాన్ని అద్భుతంగా అద్దం పట్టిన చిత్రం రంగుల రత్నం. సంపద కోసం ప్రాకులాడే పెద్ద కొడుకు సూర్యంగా రామ్మోహన్, భార్యగా సుకన్య, సంస్కారమే ప్రాణంగా భావించే చిన్న కొడుకుగా చంద్రమోహన్, భార్యగా వాణిశ్రీ, అన్నదమ్ముల మధ్య జరిగే ఆ సిద్ధాంత పోరాటం ప్రతి మధ్యతరగతి ఇంటి కథను తలపిస్తుంది కదా. సమకాలీన రాజకీయాలపై ఆ సినిమాలో వేసిన వ్యంగ్యాస్త్రాలు అత్యంత పదునైనవిగా ఉంటాయి. మర్చిపోగలమా? ఇందుకే అసలు చంద్రమోహన్ గారికి ఈ రంగులు రత్నం సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? ఇక రామ్మోహన్, సుకన్య వారిద్దరి జంట పేరు వినగానే మనకు ఒక అద్భుతమైన పాట గుర్తొస్తుంది కదా. మరి ఆ పాట వినేద్దామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, 60 వసంతాల రంగుల రాట్న విశేషాలు మాట్లాడుకుంటున్నాం.
2: అన్నయ్య బల్ల మీద కొద్ది ఆర్గ్యూ చేస్తుంటే కోర్టు అంతా దద్దరిల్లిపోయింది. జడ్జి గారు గుడ్లప్ప చెప్పి ముక్కు మీద వేసుకున్నారు. తర్వాతమ్మా అన్నయ్య ఉన్న వాళ్ళంతా హలో సూర్యం వండర్ఫుల్ మార్వెలస్ ఎక్సలెంట్ అంటే షేక్ హ్యాండ్
3: చేస్తున్నారమ్మా. నచ్చి వచ్చేస్తున్నారా?
4: ఏమిటమ్మా ఇదంతా?
3: ఏముంది నాయన, నీ గొప్పతనం చెప్పి నీ తమ్ముడు మురిసిపోతున్నాడు. అక్కడ కోర్టులో నీకంతా షేక్ హ్యాండ్స్ ఇచ్చారని అమ్మ చేయిచ్చేశాను.
4: అమ్మా మీ అనుగ్రహం వల్ల నా మొట్టమొదటి కేసు గెలిచాను. ఇదిగోనమ్మా నా తొలి సంపాదన.
1: నవతరం తారకల పరిచయకర్తగా దర్శక శిఖామణి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. అసలు మరి చంద్రమోహన్ గారికి అవకాశం ఎలా వచ్చింది మాట్లాడుకుందాం అన్నాను కదా. బిఎన్ రెడ్డి గారు ఒకసారి చంద్రమోహన్ బావగారిని కలిసినప్పుడు ఈ మల్లంపల్లి చంద్రశేఖరరావు గారిని చూశారట. అబ్బాయి భలే ఉన్నాడే, చాలా స్పార్క్ ఉంది అబ్బాయిలో అనుకున్నారట. అప్పటికే ఉద్యోగంలో ఉన్న చంద్రమోహన్ గారిని ఎలాగైనా ఒప్పించాలని ఒప్పించి మద్రాసు తీసుకొచ్చేశారు. ఇక తీసుకొచ్చాక ఏం చేశారు, వస్తాదు పాత్ర కోసం ఒక లంగోటి కట్టి ఫోటోషూట్ చేశారట బిఎన్ రెడ్డి గారు. ఫోటోషూట్ అయ్యాక అంతా బాగుంది అనుకున్నాక ఏం చేశారంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారట. తీసుకెళ్ళి వీరిని మన సినిమాలో హీరోగా పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉన్నారు కుర్రాడు, తప్పకుండా పైకొస్తాడు అని ఎన్టీఆర్ గారు ఆశీర్వదించారట. అప్పుడు బిఎన్ రెడ్డి గారు చంద్రమోహన్ గారికి ఒక మాట చెప్పారట. 6 నెలల పాటు రోజు ఎన్టీఆర్ గారు షూటింగ్కి వెళ్ళి పరిశీలించి వారి నటనని చూసి నేర్చుకోమన్నారట. మరి నటన షూటింగ్ చూసి అయితే నేర్చుకున్నారు, కానీ ఆ తర్వాత స్టూడియోలో కెమెరాని ఎలా ఫేస్ చేయడం, అది కూడా హావభావ వ్యక్తీకరణ ఎలా నడవాలి, ఎలా కెమెరాని ఫేస్ చేయాలి అలే అనే అన్ని అంశాలని బిఎన్ రెడ్డి గారే దగ్గరుండి స్వయంగా చంద్రమోహన్ గారికి నేర్పించారట. అంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు కనుకనే గొప్ప నటుడిని అయ్యాను అలా స్థిరపడ్డాను అనేవారు చంద్రమోహన్ గారు.

0: దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన. అద్భుతమైన పాట కదా. మనిషి ఆశకి అవసరానికి మధ్య ఉండే తేడాను చంద్రమోహన్ గారి పాత్ర ద్వారా ఎంతో సహజంగా చూపించారు ఈ రంగుల రత్నం చిత్రంలో.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ జితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఇందులో నేను చెప్పేదే ఉండు నాయన, నువ్వు పెద్దవాడు అయ్యావు, ఆడపిల్లనిచ్చే చోట పెద్ద చోట ఇవ్వాలని, తెచ్చుకునే చోట చిన్న చోట నుంచి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తారు.
4: అవన్నీ పాతకాల మాటలమ్మా, ఇప్పుడు రోజులు మారే, అయినా మనం వెళ్ళకాలం ఇలాగా ఉంటామా? గొప్పవాళ్ళం కాము, అవటానికి ఒక మెట్టు, లక్షల కొద్ది ఆస్తి అంతస్తు వచ్చి అమంతం గొడవ పడుతుందమ్మా.
3: దాంపత్య జీవితానికి ఆస్తి అంతస్తులు మాత్రమే కాదు నాయన, అనుకూలత అనురాగం కూడా కావాలి.
4: అవన్నీ తర్వాత ఆటోమేటిక్ జరిగిపోతాయమ్మా, నువ్వు అను నీతో చూసుకుంటాను.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 60 పదుల అందాల రంగుల రాట్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ సినిమాలో అన్ని సినిమాల్లోలాగా నాయకా నాయకులు లేరు. మీరు గమనిస్తే ఆప్యాయత, అనురాగం, తల్లి ప్రేమే ముఖ్య పాత్రలు. ఇక ప్రధాన పాత్ర సీతమ్మగా అంజలీదేవి గారు నటించారు. ఎందరో నటీనటుల సినీ ప్రయాణానికి పునాది ఈ రంగుల రాట్నం చిత్రం. ఇందాక చెప్పుకున్నట్టు మల్లెంపల్లి చంద్రశేఖరరావు గారిని చంద్రమోహన్గా, అప్పటికే రత్నకుమారిగా ఉన్న నటి వారిని వాణిశ్రీగా వీరిద్దరికీ నామకరణం చేశారు బిఎన్ రెడ్డి గారు. చెల్లెలుగా విజయ నిర్మల్ గారు, పెద్దన్నయ్య వదినగా

అమోహన్ సుకన్య. ఇక వేరే ఇతర పాత్రల్లో రమణారెడ్డి గారు, పుష్పవల్లి మరొక పాత్ర గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అతి సున్నితమైన పాత్రలో త్యాగరాజు గారు నటించారు. అప్పటి వరకు ప్రతి నాయకుడి పాత్రలో కనిపించే త్యాగరాజు గారు అత్యంత సున్నితమైన పాత్రలో కనిపించేస్తే అందరూ చూసి ఆశ్చర్యపోయారట. ఇక ఈ సినిమాకి ఇంకొక పెద్ద విశేషం ఉంది, అదేంటో ఈ పాట తర్వాత చెప్తాను.

0: గుర్తుపట్టారా? విశేషం ఏంటో నేను చెప్పకముందే మీరు గుర్తుపట్టేసి ఉంటారు నాకు తెలుసు. బి వసంత్ గారు, కోమల్ గారు ఆలపించిన దాశరథి గీతం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఇలాంటి పాటలు వింటుంటే మనసుకు ఎంత స్వాంతంగా ఉంటుందో. మరి ఆ విశేషం ఏంటో నేను చెప్పేస్తాను. రంగుల రాట్నం చిత్రంలో తల్లి ఇద్దరు కూతుళ్ళు కలిసి నటించారు. వారే నటి పుష్పవల్లి గారు, అక్క చెల్లెలుగా కుమారి భానురేఖ, రాధ అది చిన్ననాటి, విజయ నిర్మలగా వాణిశ్రీగా కనిపిస్తారు. ఈ పాట విన్నాం కదా, ఈ పాటలో దశావతారాల్ని వర్ణిస్తూ రేఖ నాట్యం నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: విన్నావురా అన్నయ్య మాటలు?
4: అంటే అన్నాలేమ్మా, అన్నయ్య కదా, పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు అమ్మా. ఆయన ఇప్పుడు సీతమ్మ కొడుకు కాదు, వనజమ్మ మొగుడు.

0: నువ్వు సరిగ్గా చూసావా మనజయ్యనా?
1: నా కళ్ళారా నేను చూస్తే అతనికి ఎదురుగా కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఒకే వెకవెక్కలు పక్కపక్కలు హోటల్కి వచ్చిన వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళ మీదే. లాక్ వచ్చి కార్లో పారేద్దాం అనుకున్నాను, అందరవుతుందని ఊరుకున్నాను.
0: ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళేది సరళతో స్నేహానికి అనుకున్నాను, కానీ వీడితో షికార్లకు అనుకోలేదు.
1: ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే జైకి పెళ్లి చేయండి.
0: నిజమే మనజయ్య, నీకు తెలిసిన సంబంధం ఏదైనా చూడు, వెంటనే పెళ్లి చేసేద్దాం.
2: ఎంత అద్భుతమైన సంభాషణలు కదా. డబ్బుతో సుఖాన్ని కొనగలవేమో అన్నయ్య, కానీ సంతోషాన్ని అమ్మ ప్రేమని కొనలేవు అనే ఒకే ఒక్క సంభాషణ, ఒకే ఒక్క డైలాగ్ ఈ సినిమా సారాంశాన్ని వివరిస్తుంది. సుఖదుఖాల కలయికే జీవితం అని చెప్పే నిజ జీవిత సత్యం ఈ రంగులరాట్న చిత్రం. అసలు తొలిగా సీతమ్మ పాత్రకి అనుకున్నది ఎవరో తెలుసా? భానుమతి గారిని తొలిగా సీతమ్మ పాత్రకి అనుకున్నారట, కానీ కొన్ని కారణాల వల్ల అంజలీదేవి గారు నటించారు. అత్యంత సహజమైన నటనతో సినిమాకి ఆయువు పట్టుగా నిలిచారు అంజలీదేవి గారు. ఇంకో విశేషం కూడా ఉంది, అంజలీదేవి గారు నటనతో పాటు ప్రొడక్షన్లో కూడా సహాయం చేశారట బిఎన్ రెడ్డి గారికి. అవునండి, నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేయడం దగ్గర నుండి సెట్స్ని పర్యవేక్షించడం వరకు రెడ్డి గారికి ఎంతో సహాయ సహకారాలు అందించారట అంజలీదేవి గారు. అందుకనే, ఎందుకంటే ఆవిడకు ఆల్రెడీ ప్రొడక్షన్లో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆవిడకు ఆల్రెడీ ఎంతో ఇది ఉంది కాబట్టి, ప్రాక్టీస్ ఉంది, ఆవిడ ఆల్రెడీ ప్రొడక్షన్ చేసి ఉన్నారు కాబట్టి బిఎన్ రెడ్డి గారికి సహకారం కూడా అందించారని బిఎన్ రెడ్డి గారే స్వయంగా అప్పటి పత్రికలో ఒక పత్రికలో చెప్పారన్నమాట.

దాశరథి గారి రచన, ఘంటసాల మాస్టారు, జానకమ్మ ఆలాపన. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఎప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగే. ఇక రంగుల రత్నం చిత్ర కథా మాటలు ప్రేక్షకులకి మరింత దగ్గర చేశాయని చెప్పాలి. 1 సంవత్సరం పాటు కథా చర్చలు జరిపారట బిఎన్ రెడ్డి గారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాలగుమ్మి పద్మరాజు గారు మధ్యతరగతి కుటుంబాలు వాటిలో ఉండే భావోద్వేగాలను చెప్తూ అత్యంత సహజంగా అందించిన కథకి పదునైన సంభాషణలు జోడించి మరింతగా రక్తి కట్టించారు డివి నర్సరాజు గారు.

0: చూస్తున్నాయి వింటున్నారు ఆరు పదుల అందాల రంగుల రాట్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇక రంగుల రాట్నం కథ క్లుప్తంగా చూస్తే, పల్లెటూరు నుండి పట్టణానికి వలస వచ్చిన ఒక మధ్యతరగతి కుటుంబంలో తండ్రి చనిపోయాక ఇద్దరు అన్నదమ్ములు రామ్మోహన్, చంద్రమోహన్. పెద్ద కొడుకు రామ్మోహన్ సులభంగా డబ్బు సంపాదించాలనుకునే ఆశతో ఒక రాజకీయ నాయకుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. చిన్న కొడుకు చంద్రమోహన్ మాత్రం సామాన్య ప్రజల ప్రక్షాన నిలబడతాడు. ఒకే ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు వర్గాల తరపున ఎదురెదురుగా నిలబడాల్సి వస్తుంది.
1: అదే మాటలాయన, ఇంటికి పెద్దవాడు, జయ పెళ్లి నీ చేతుల మీదుగా జరగడమే న్యాయం.
2: మరైతే మీకు పెద్ద కొడుకు కావాలో చిన్న కొడుకు కావాలో మీరే తెలుసుకోండి.
1: తల్లిని అడగవలసిన మాట కాదమ్మా ఇది.

0: రెండు కళ్ళల్లో నీకే కన్ను కావాలని అడిగితే నేనేం చెప్పగలనమ్మా?
1: నువ్వు ఆ మాట అంటావనే ఇన్నాళ్ళు వీడి దుండగాలు సహించి ఊరుకున్నాను. రోజు రోజుకి వీడి దోడి స్థుతిమించిపోతుంది. వీడి వలన పరువు ప్రతిష్ట మంట కలుస్తున్నది. వీడికి ఆ పార్కుతో సంబంధం. మన హోదాలు తగదని ఎన్నోసార్లు చెప్పాను, ఆఖరిసారిగా చెప్తున్నాను. వీడికి అన్నా వదిన కావాలో దూదాలు చీకటి వినోదాలతో పుట్టబోతున్నాను.
2: సరేనమ్మా, అన్న ఈ పరువు ప్రతిష్టల్ని జాగ్రత్తగా కాపాడుకో.
0: అమ్మా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా?
2: వద్దమ్మా, నా కోసం నువ్వేం బాధపడుతు, నా కోసం నువ్వు బాధపడుతు. మన దాచుకోవటానికి ఈనాడు నాది అంటూ ఒక గుడిసైన లేని వాళ్ళు.
3: రెండు భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటం, వారిద్దరి మధ్యలో నలిగిపోయే తల్లి పాత్రను, ఆ తర్వాత ఆ కుటుంబం ఇవన్నీ దాటుకొని ఎలా కలిసిందనేదే ఈ రంగుల రాట్నం కథ అంశం. ఒక గొప్ప సినిమా తీయడానికి భారీ బడ్జెట్, పెద్ద కాస్టింగ్, సెట్స్ అవసరం లేదని, బలమైన కథ పాత్రలుంటే చాలు అని మరొక్కసారి నిరూపించిన విజనరీ దర్శకులు బిఎన్ రెడ్డి గారు.

ఆరు పదుల అందాల రంగుల రాట్నం విశేషాలు వింటున్నారు మన గుర్తుకొస్తున్నాయిలో. కలిమి నిలవదు, లేమిని మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు, ఇది జీవిత సత్యం అంటూ అధ్యాపకులు భుజంగరాయ శర్మ గారు రాసిన టైటిల్ సాంగ్ అది. జీవితంలో ఉండే సుఖదుఖాలను రంగుల రాట్నంతో పోలుస్తూ, రాట్నం పైకి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, కిందకు వచ్చినప్పుడు ఎలా బాధగా ఉంటామో వర్ణించిన పాట అది. కేవలం ఒక పాటగా కాకుండా మానవ జీవిత తత్వానికి అద్దం పట్టేలా చూపించారు బిఎన్ రెడ్డి గారు. ఇక నిజంగా ఆ విజన్కి నమస్సులు చెప్పాల్సిందే. ఇక సాలూరి రాజేశ్వరరావు గారు, బి గోపాలం గారు అందించిన సంగీత ధార, ఘంటసాల మాస్టారు, జానకమ్మ సుశీలమ్మ గారి శ్రావ్యమైన మధుర స్వరాలు, ఆ పాటలు ఆహా ఎప్పటికీ ఎవర్గ్రీనే కదా. అందరి నటన అత్యద్భుతంగా ఉంటుంది రంగుల రాట్నం చిత్రంలో. ముఖ్యంగా క్లైమాక్స్లో అంజలీదేవి గారు ఎంత సహజంగా నటించారంటే, కొన్ని సన్నివేశాల్లో బిఎన్ రెడ్డి గారైతే కన్నీటి పర్యంతం అయిపోయారట.

0: చిట్టి చెల్లెల చిత్రానికి సుశీలమ్మ పాట, రాజేశ్వర గారి సంగీతం, దాశరథి గారి రచన. ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట కూడా. ఇక రంగుల రత్నంలో ఇంకొక ముఖ్యంగా ఇంకో విశేషం చెప్పుకోవాలంటే యు రాజగోపాల్ గారు అందించిన ఫోటోగ్రఫీ. మీరు సినిమాని గమనిస్తే, ఒకవేళ మీరు చూసి మీకు గుర్తుంటే, బ్రైట్ లైటింగ్ కాకుండా కథకి పాత్రలకి తగ్గట్టు సహజమైన వెలుతురులో నీడలు అంటే షాడో కాంబినేషన్లో చూపించి ఆ సినిమాని మరింతగా దగ్గరగా చేశారు ప్రేక్షకులకి. ఇక సినిమాలో ఇళ్ల సెట్లు, ఎన్నికల ప్రచార దృశ్యాలు చాలా సహజంగా ఉండేలా డిజైన్ చేశారట రెడ్డి గారు. ఎన్నికల ప్రచారం కోసం, సభల కోసం వాహిని స్టూడియోస్ చుట్టుపక్కల ఉన్న వందలాది మందిని షూటింగ్కి పిలిచి నిజమైన ఎన్నికల సభల్లా షూట్ చేశారట. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఎందుకంటే సాధారణంగా జూనియర్ ఆర్టిస్ట్తో కాకుండా ఇలా సామాన్యులతో షూటింగ్ చేయడం అనేది కూడా అప్పట్లో ఒక పెద్ద టాక్గా నిలిచిందిట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇంతకీ మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఈ రంగుల రాటం చిత్రంతో? నాకు 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం.

0: జివి శ్రీనివాస్ గారు సుశీలమ్మ ఆలపించిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన. ఎంత అత్యద్భుతంగా ఉంటుంది. చాలామంది శ్రోతలు మనకి ఎంతో ఆత్మీయంగా సందేశం పంపించారు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో విశేషాలు, మరెన్నో జ్ఞాపకాలు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం రంగులు రాట్నం సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 14వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ రజతకమలం సొంతం చేసుకుంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారిగా బంగారు నంది అందుకున్న చిత్రం కూడా రంగుల రాట్నం.
1: లేదమ్మా, లేదు, ఇంకెప్పుడు అన్నయ్యపై చేసుకోదు. ఈ పాపమంతా నాదేనమ్మా, నిన్ను గాయపరిచిన ఈ చేతులు అమ్మా.
2: ఇది ఏ పాటి గాయం నాయన?
1: అమ్మా, నన్ను క్షమించమని కోరే అర్హత కూడా లేకుండా చేసుకున్నానమ్మా. నీ పాదాలకి ప్రమాణం చేస్తున్నానమ్మా. ఈ క్షణం మొదలు నీ పలుకే నాకు వేద పాకు. ఆజ్ఞాపించము.
2: తల్లి తన కోసం ఏం కోరుతుంది నాయన? ఏది కోరినా తన బిడ్డల కోసం, వాళ్ళ ఆనందం కోసం.

ఇలాంటి క్లాసిక్ చిత్రాలు ఎన్ని వసంతాలు గడిచినా నిత్యనూతనం, ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరం. ఇది ఆరు పదుల అందమైన రంగుల రాట్నం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తిలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మరి ఎక్కడుంది ఆ గ్రామం చెప్పేస్తాను. కేరళలో తిరువనంతపురం జిల్లాలో పల్లాంపుర, పుల్లాంపుర అని కూడా అంటారు. వారి భాషలో కాస్త ఒత్తులు మనకు అటు ఇటుగా ఉంటాయి. పుల్లాంపుర గ్రామం భారతదేశంలోనే 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి గ్రామ పంచాయతీగా రికార్డు సృష్టించింది. అసలు ఎప్పుడు మొదలైంది, ఏంటి ఆ కథ, అవన్నీ తెలుసుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మరి చైతన్య స్ఫూర్తిలో 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి గ్రామ పంచాయతీ అయిన పుల్లాంపురా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది ఈ అక్షరాస్యత మిషన్ అంటే, కోవిడ్ సమయంలో ప్రారంభమైన డిజి పుల్లాంపురా అనే ఒక చిన్న ఉద్యమం నేడు దేశమంతా ఒక ఫైర్లాగా దేశాన్ని పూర్తిగా నిలిచిందనమాట. 2025 సంవత్సరంలో దేశంలోనే మొదటి 100% డిజిటల్ సాక్షరత కలిగిన రాష్ట్రంగా కూడా స్ఫూర్తిగా నిలిచింది కేరళ. ఈ విజయం ఎలా సాధ్యమైంది, అసలు ఎవరున్నారు దీని వెనకాతలంటే, ఎవ్వరూ లేరు, మనమే సాధారణ ప్రజలే ఈ విజయం సాధ్యమైందంటున్నారు. ఎవరో తెలుసా, ఎవరంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంకా విద్యా వాలంటీర్లుగా పనిచేసే మహిళా సంఘ గ్రూప్స్ వాళ్ళందరూ అనమాట. ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు, మహిళా సంఘాలు వాలంటీర్లుగా మారి ఇంటింటికి వెళ్ళి డిజిటల్ చదువు నేర్పించారట. డిజిటల్ చదువు అంటే మరి మనందరికీ, అంటే కొంతమంది గ్రామాల్లో పుస్తకం పట్టుకొని చదవడం రాకపోయినా ఫోన్లన్నీ మేనేజ్ చేస్తున్నాం కదా, ఫోన్లో సాధ్యమైనంత వరకు బిల్స్ పేమెంట్ చేస్తున్నాం, అన్నీ మేనేజ్ చేస్తున్నాం కట్ట, దాన్నే డిజిటల్ చదువు అని కూడా అంటారు. మరి వాళ్ళు ఏం చేశారు, ఇంటింటికి వెళ్ళి డిజిటల్ చదువు నేర్పించారు. ఊరిలో ఉన్న 90 ఏళ్ల ముత్తవ్వలు తాతల దగ్గరికి వెళ్ళి మరి స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలి అవన్నీ నేర్పించారట. ఎందుకు నేర్పించాలి, ఫోన్ వాడితే ఏంటవుతుంది, ఎందుకు ఫోన్ వాడకాన్ని నేర్పించాలంటే, కరెంటు బిల్లుల దగ్గర నుండి ప్రభుత్వ పథకాల వరకు వారికి ఏమేమి వస్తున్నాయి, ప్రభుత్వ పథకాల ద్వారా వారికి ఏమేమి వస్తున్నాయి అవన్నీ చూసుకోవాలంటే కూడా ఈ డిజిటలైజేషన్ కావాలని చెప్పి అవన్నీ నేర్పించారట. మరి టెక్నాలజీ అంటే కేవలం ఫోన్ చూసి రీల్స్ చేయడం లేదా వేరే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూడడం ఒకటే కాదు, ఇలా కూడా ఉపయోగించవచ్చు అని నిరూపించారు పుల్లాంపురా గ్రామం. ఇదంతా బాగానే ఉంది పద్మిని, డిజిటలైజేషన్ బాగుంది, ఈ టెక్నాలజీతో ఎన్ని ప్రమాదాలు, ఎన్ని కష్టాలు వస్తాయి అంటారా, అది కూడా ఆ కష్టాలని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించారు. మరి వాటిని ఎలా నేర్పించారో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: కంచె చిత్రానికి శంకర్ మహదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం చిరంతన్ భట్ రచన, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. స్టూడియో క్లాక్ లో సమయం 12:19 దాటి 3 సెకండ్లు.
1: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 10 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి డిజిటలైజేషన్ బాగుంది, ఆ తర్వాత టెక్నాలజీ వల్ల వచ్చే నష్టాలని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో చెప్తానన్నాను కదా. టెక్నాలజీతో పాటు వచ్చే ప్రమాదాల గురించి కూడా ఈ ఊరి ప్రజలకు ముందే నేర్పించారు. ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేశారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ అవగాహన కార్యక్రమాలు, అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలా నిర్వహించారు ఈ వాలంటీర్స్ అందరూ. ముఖ్యంగా ఫేక్ లింక్స్, ఓటీపీ మోసాలు, సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. అందుకే ఈ ఊరిలో 100% డిజిటల్ వాడకం ఉన్నా సరే ఎటువంటి సైబర్ మోసాలు జరగకుండా 0గా ఉన్నాయి, అంటే అచ్చంగా శూన్యంగా ఉన్నాయట. ఎంత ఇన్స్పిరేషన్గా ఉంది కదా ఈ మిషన్ గురించి వింటూ ఉంటే. మరి ఇది ఎంత పాపులర్ అయిందంటే కేరళ రాష్ట్ర IT మిషన్ దీన్ని ఒక మోడల్గా తీసుకుంది. పుల్లాంపుర పంచాయతీ తయారు చేసిన ట్రైనింగ్ మెటీరియల్ని, ఆ మాడ్యూల్స్నే వాళ్ళు బేస్గా వాడుకున్నారు. ఒక చిన్న పంచాయతీ సాధించిన ఈ విజయం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం, అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం డిజి కేరళం ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టింది. దీని ఫలితంగానే ఆ పుల్లాంపుర గ్రామ పంచాయతీయే కాకుండా కేరళ రాష్ట్రం దేశంలోనే మొదట 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా నిలిచింది. ఇది ఎంత స్ఫూర్తిదాయకమైన విషయం కదా. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం దీని నుంచి, మీకు ఏమనిపిస్తోంది ఇది వింటూ ఉంటే నాకు మెసేజ్ చేయండి. 0402324852 ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను.
2: ఇంకా వింటున్నారు, ఇప్పుడు కొన్ని అక్క.

0: బలగం చిత్రానికి మంగ్లి రామ్ మిర్యాల అలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్ సిసరిల్యో. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:25 దాటి 40 సెకండ్లు.
1: మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ఆదర్శ గ్రామాల గురించి వింటున్నప్పుడు ఐకమత్యమే మహాబలం కదా. అందరూ ఒక్క మాట మీదే ఉన్నారు, వారి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టారు. అయితే టెక్నాలజీలోనే కాదు, కేంద్ర జల మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా బెస్ట్ విలేజ్ పంచాయతీగా ప్రథమ బహుమతి ఇచ్చారు ఈ పులాంపుర గ్రామానికి. 600కు పైగా చెరువులను పునరుద్ధరించి వేలాది మొక్కలు నాటి పర్యావరణంలో కూడా నంబర్ 1గా నిలిచింది ఈ గ్రామం.

భారత ప్రభుత్వం కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధులు పుల్లాంపురాని మోడల్ గ్రామంగా తీసుకోమంటున్నారు, రోల్ మోడల్గా తీసుకోమంటున్నారు దేశంలో అందరికీ. ఇదంతా సరే, ఏదో శ్రీమంతుడి సినిమాలో చెప్పినట్టు ఊరు నుండి చాలా తీసుకున్నాం, తిరిగి ఇచ్చేయాలి కదా, లేదంటే లావైపోతాం. అలాగే మనం కూడా ఆలోచిద్దాం, మనం చదువుకున్న స్కూల్స్కి, మనం వెళ్ళిన ఆ క్లాస్ రూమ్స్కి ఆ రోజులు ఎంత బాగుంటాయి కదా. ఏదైనా చేద్దాం, మనకి సాధ్యమైన సహాయం చేద్దాం, చేస్తే బాగుంటుంది కదా. మరి ఆ స్ఫూర్తితో ఇది ముందుకు సాగిపోదాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. మీ అందరికీ నచ్చుదని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 కు ఈట్ ఫిట్ లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.

0: ट्रेड कॉरिडोर ईस्ट और वेस्ट, ये दोनों देश के लिए बहुत बड़ी एक बैकबोन की तरह है ट्रांसपोर्टेशन में। वो प्रोजेक्ट अब कंप्लीट हुआ पूरी तरह से, उसको माननीय प्रधानमंत्री जी राष्ट्र के प्रति समर्पित करेंगे। ये परियोजना ऐसी है जिसमें कई वर्ष लगे, 2014 में प्रधानमंत्री ने उस काम को हाथ में लिया, हाथ में लेके जितनी भी उसमें प्रॉब्लम्स थी उनको सॉल्व किया।
1: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి జీఎఫ్ఎఫ్ 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో ఏఐ, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎన్సీడబ్ల్యూ నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమావేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్ధతను పునరుద్ధరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్

0: చికిత్సకుల, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అస్సామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని, ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పీవీ సింధు భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయ్ చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 22 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఏం చెప్పబోతోంది పద్మిని, ఏ సూపర్ ఫుడ్ గురించి చెప్పబోతోంది అని వెయిట్ చేస్తున్నారు కదా. చెప్తాను. మన ఇంట్లో పూజ జరిగినా, ఎలాంటి శుభకార్యం జరిగినా మొదట ఏం గుర్తొస్తుంది? పళ్ళు, పువ్వులు. ఇంకా ఇంకేం గుర్తొస్తుంది? కొబ్బరికాయ గుర్తొస్తుంది, కొబ్బరి బొండం గుర్తొస్తుంది కదా. కొబ్బరి చెట్టుని కల్పవృక్షానికి కూడా అంటారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులో ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది.

ఎప్పుడైనా గమనించండి, కాస్త ఒంట్లో బాగుండకపోయినా నీరసంగా అనిపించినా కొబ్బరి నీళ్ళు తాగితే అబ్బా ఎంత హుషారుగా ఉంటుంది కదా, ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్గా. మరి ఈరోజు అలాంటి ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ ఒక సూపర్ ఫుడ్ అయిన కొబ్బరి గురించి, ఎన్నో విశేషాలు దాంట్లో ఉన్న పోషకాల గురించి మాట్లాడుకుందాం. మరి ఇవన్నీ తెలియాలి వినాలి అంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జార్జ్ రెడ్డి చిత్రానికి మంగ్లీ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సురేష్ బొబ్బిలి, రచన మెట్టుపల్లి సురేందర్. ఈట్ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోల సమయం 12:45 దాటి 40 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: సూపర్ ఫుడ్, కొబ్బరిలో ఉన్న పోషక విలువల గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన ఈట్ ఫిట్ లో. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇవి శరీరంలో అది తిన్న వెంటనే ఫ్యాట్స్గా మారకుండా లివర్ ద్వారానే నేరుగా గ్రహించబడతాయట. ఇదంతా మనకి పోషకాహార వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకనే కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే తక్షణంగా శక్తి వస్తుందట. ఇందాకలు అనుకున్నాం కదా ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ అని, అందుకనే తక్షణ శక్తిని ఇస్తుందట. ఇంకా వాళ్ళు ఏమంటున్నారు

0: ఎందుకంటే కొబ్బరిలో మన ఎముకల బలానికి కావలసిన మ్యాంగనీస్, రక్తాన్ని పెంచే ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయట. నరాలు కండరాలు పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ కొబ్బరిలో. ఇవొకటే కాదు, బోలెడైన విటమిన్స్ కూడా ఉంటాయట. విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని ఇవ్వడమే కాకుండా తిన్న ఆహారాన్ని అతి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయట. మరి ఇంకా బోలెడన్ని పోషక విలువలు ఉన్నాయి ఈ కొబ్బరిలో. ఇందుకీ మీరెలా ఇష్టపడతారు ఈ కొబ్బరిని తినడానికి? మీరే విధంగా వాడతారు? నాకు వాట్సాప్ చేయండి 0402324852 ఈ నంబర్కి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, జయశ్రీ పల్లెం పాడిన పాట విన్నారు. రచన మెట్టిపల్లి సురేంద్ర, సంగీతం సురేష్ బొబ్బిలి. మనకి శ్రోతలు చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. మరి మీరు ఎలా వాడతారు కొబ్బరి అంటే, పాలకుర్తి చంద్రశేఖర్ గారు ఆర్మూర్ నుండి మనకు సందేశం పంపించారు. వారు రోజు పచ్చి కొబ్బరిని తీసుకుంటారట. నా ఆహారంలో తీసుకునేలా చూస్తాను, ఆరోగ్యానికి మంచిది అంటూ మనకు సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ కొబ్బరి

0: విశేషాలు ఏంటి, దీని వెనుకున్న పోషకాలు ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:52 దాటి 13 సెకండ్లు. మరి కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ని కూడా పెంచుతాయి అంటున్నారు వైద్యులు. పూర్వం ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో ఈ కొబ్బరి నీళ్ళని సంజీవినిగా వాడారట. అవునండి, మీరు వింటుంది నిజమే. కొబ్బరి నీళ్ళని సంజీవినిగా ఎలా వాడారు చెప్తాను. ప్రకృతి ఇచ్చిన సంజీవిని కొబ్బరి నీరు. ఆ కొబ్బరి నీరునే బ్లడ్ ప్లాస్మాగా వాడారట ప్రపంచ యుద్ధ సమయంలో. 2వ ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన సైనికులకు సెలైన్ అందుబాటులో లేనప్పుడు డాక్టర్లు వైద్యులు నేరుగా కొబ్బరి నీళ్లనే సెలైన్ ద్వారా ఎక్కించారట. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ మన రక్తంలోని ప్లాస్మాతో సమానంగా ఉంటాయట. అందుకే కదా సంజీవిని అన్నారు. అందుకే ఇది ప్రకృతి ఇచ్చిన సెలైన్ వాటర్ అన్నమాట. ఇది సంగతి. మనం కొబ్బరి నీళ్ళు తాగిన వెంటనే అందుకే అంత ఉత్సాహంగా అంత ఎనర్జెటిక్గా తయారవుతాం. మరి కొబ్బరికాయ తల్లిపాలతో కూడా సమానం అంటున్నారు పోషకాహార నిపుణులు. అదేంటో ఆ విశేషం ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

పుష్ప 2 చిత్రానికి మహాలింగం ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈట్ ఫిట్లో కొబ్బరి ఒక సూపర్ ఫుడ్గా, దాని వెనుక ఉన్న పోషకాల గురించి చెప్పుకుంటున్నాం. చాలామంది శ్రోతలు మనకి సందేశం పంపించారు, కొబ్బరి లడ్డూని తింటాము, అలాగే పచ్చి కొబ్బరిలో బెల్లం కలుపుకొని తింటాం, బాగుంటుంది.

0: చెప్పుకుంటున్నా. చాలామంది శ్రోతలు మనకి సందేశం పంపించారు, కొబ్బరి లడ్డూని తింటాము, అలాగే పచ్చి కొబ్బరిలో బెల్లం కలుపుకొని తింటాం, బాగుంటుంది అంటున్నారు. ఎవరంటున్నారు? నార్కెట్పల్లి మండలం నిమ్మాని క్రమం నుండి పునా వెంకటేశం హేమలత మనకు సందేశం పంపించారు. అలాగే మనకి నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి సందేశం పంపించారు, కొబ్బరికాయ అంటే స్వచ్ఛతకు రూపం, లక్ష్మీదేవిగా భావిస్తాం మేము అంటున్నారు. మరి మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా మనకి సందేశం పంపించారు, మేము ప్రతి వారంలో 2-3 సార్లు తప్పకుండా కొబ్బరి నీళ్లు, కొబ్బరి ముక్కల్ని ఏదో ఒక రూపంగా తీసుకుంటామంటున్నారు, తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకీ ఈ పాట ముందు నేను చెప్పాను కదా, కొబ్బరికాయ తల్లిపాలతో సమానం అంటారు వైద్యులు, ఎందుకో చెప్తానన్నాను కదా. ఎందుకంటే కొబ్బరికాయలో లారిక్ యాసిడ్ అనే ఒక అద్భుతమైన రసాయనం ఉంటుందిట. ఇది తల్లి పాలలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది, మళ్ళీ అంత మొత్తంలో కొబ్బరిలోనే ఉంటుందిట. మన శరీరంలో ఈ లారిక్ యాసిడ్ అనేది వెళ్ళినప్పుడు వైరస్ బ్యాక్టీరియాలతో పోరాడి మనకి రోగ నిరోధక శక్తిని పెంచేలా చేసి సూపర్ స్ట్రాంగ్గా చేస్తుంది ఈ సూపర్ ఫుడ్. మరి ఎంత గొప్ప విషయం కదా, మనందరం తినాలి తప్పకుండా. ఇందుకీ ఇంకొక శ్రోత మనకి సందేశం పంపించారు, మీరు ఎలా ఇష్టపడతారు మేడం, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా అంటే, నేను కూడా కొబ్బరిని కొబ్బరి లడ్డూలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, అలాగే నాకు ఇష్టం. మరి కొబ్బరి గురించి మరిన్ని విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మా ఇంటి బంగారం చిత్రానికి చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్. మరి మా ఇంటి బంగారం లాగే ప్రకృతి ఇచ్చిన బంగారం ఈ కొబ్బరికాయ. ఈ పాటలు గమనిస్తే ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, అందంగా ఉంటారు ఆడపిల్లలందరూ, ఆడుకుంటూ ఉంటారు కదా. మరి సడన్గా ఈట్ఫిట్ నుంచి అందానికి ఎందుకు మాట్లాడుతున్నారు పద్మిని అనుకుంటున్నారు? చెప్తాను, సౌందర్యానికి కూడా ఒక మంచి దోస్త్ ఈ కొబ్బరి. చర్మానికి, జుట్టుకి కొబ్బరి నూనె ఎంత మేలు చేస్తుందో మనం చెప్పుకోనక్కర్లేదు. చిన్నతనం నుండి మన ఇంట్లో బామ్మలు, తాతలు అందరూ కూడా ఏమొచ్చినా, కాళ్ళు పగిలినా, చేతులు పగిలినా, ముఖ్యంగా శీతాకాలంలో మన వింటర్ వచ్చినప్పుడు, కొబ్బరి నూనె రాసుకోండి, కొబ్బరి నూనె రాసుకోండి అని అనేవారు కదా. అది చిన్నప్పుడు అదొక జ్ఞాపకం. మీరు గమనిస్తే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నూనె గడ్డకట్టేది. దాన్ని తీసుకెళ్ళి చిన్న కొవ్వొత్తు పెట్టి వేడి చేసి ఆ నూనె కరిగాక అది రాసుకునేవాళ్ళం. అది కూడా ఒక జ్ఞాపకమే కదా. మరి అందుకే చెప్తున్నారు, ఆ కొబ్బరి నూనె సహజమైన మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది, చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు భద్రంగా మారి ఆ మర్దన చేసుకున్నప్పుడు ఆ మసాజ్కి కూడా జుట్టు రాలకుండా ఉంటుంది. మరి ఇన్ని పోషకాలున్నాయి, ఇన్ని సౌందర్య రహస్యాలున్న కొబ్బరిని తప్పకుండా మనం రోజు వాడాలి. కొబ్బరిని ఏ రూపేణైనా, కొబ్బరి పాలు, కొబ్బరి నీరు, కొబ్బరి నూనె ఏదైనా సరే, కానీ ఇంత మంచి చేస్తుంది కదా, ఎలా పెడితే అలా వాడకూడదు. కొంతమంది అస్సలు ఈ కొబ్బరిని వాడకూడదు అని అంటున్నారు వైద్యులు. ఎవరు వాడకూడదు? ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఛాంపియన్ చిత్రానికి రామ్ మిర్యాల ఆలపించిన పాట విన్నారు. మరి కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా సరే కొంతమంది వాడకూడదు అని వైద్యులు చెప్తున్నారని చెప్పాను కదా. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, తీవ్రమైన మధుమేహం ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారు వారి పర్సనల్ వైద్యుల్ని సలహా మేరకు మాత్రమే వాడాలంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. ప్రకృతిలో దొరికే సిరి కొబ్బరి. ప్రకృతిలో దొరికేవన్నీ మంచివే కనుక మనం కూడా ప్రకృతిని గౌరవించుకోవాలి, ప్రకృతి ఇచ్చే వరాలని తీసుకోవాలి. ఎప్పుడు ఏం తిన్నా గుర్తుపెట్టుకోవాలి, మితం హితం. సో మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఇది ఇవాళ ఈట్ ఫిట్ కొబ్బరి గురించి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ రేడియోని ఇస్తాం పద్మిని.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి 2వ రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈరోజు 4 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఇక వివరాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి 2వ రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా సభ్యులకు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. దీనికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి హరీష్ రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో స్పీకర్ను నిర్దేశించడానికి ప్రతిపక్ష నేతలెవరని ప్రశ్నించారు. ఈరోజు శాసనసభలో మంత్రి మాట్లాడుతూ
3: ఏ విధంగా హౌస్ నడపాలని బెదిరింపు ధోరణితో ప్రతి సందర్భంలో ఆ విధంగా స్పీకర్ ని బెదిరింపు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది సరికాదు. ఇది అనేక సందర్భాల్లో అనేక సభలలో ఇక్కడున్న కేటీఆర్ గారు చూసిండ్రు, ఇక్కడున్న హరీష్ రావు గారు చూసిండ్రు, ఇక్కడున్న ప్రశాంత్ రెడ్డి గారు చూసిండ్రు అధ్యక్ష. ఎట్లా వస్తారు వీళ్ళు?

0: ఏం సంగతి అని మాట్లాడే యుఎస్ శాసనసభ్యుడు అధ్యక్ష. దిస్ హౌస్ ఇస్ ఎవ్రీబడీస్.
1: మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు వెనక ఉండి నడిపించిన వారి అసలు రంగు బయటపడాలని స్పష్టం చేశారు.
2: మహిళా శాసనసభ్యుల పట్ల ఒకవేళ పోలీస్ దురుస్థానం ఏదైనా ఉంటే దాని గురించి కూడా ఇంక్వైరీ చేయండి. వాళ్ళ మీద ఉన్న కేసులు ఇవాళ పెట్టేయమని ఉంటే తీసేయండి సార్. మిగతా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కొట్టినటువంటి శాసనసభ్యులను ఎమ్మెల్సీలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం సార్.
1: సభ జరుగుతూ ఉండగా బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వైపు తూసుకెళ్లగా స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభను వాయిదా వేశారు. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈరోజు అసెంబ్లీకి రాగానే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్పీకర్ ఛాంబర్కు వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన్ని ఓదార్చారు. అసెంబ్లీ తొలిరోజు అధికారులపై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ మహిళా అధికారులు ఎదుట అంగీలు విప్పి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు స్పీకర్ను అసభ్య పదజాలంతో దూషించి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచారని ఆరోపణలు వచ్చాయి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పీకర్కు అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా యువత ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో ఈ ఉదయం జరిగిన 85వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో మాట్లాడుతూ
3: अंतिम निर्णय मनुष्य को अपनी समझ, नैतिक मूल्य, संवेदनशीलता और करुणा के आधार पर लेना चाहिए. कभी भी अपने को नौकरी तलाशने वाले नहीं बल्कि रोजगार को पैदा करने वाले एंटरप्रेन्योर्स के और सामाजिक समस्याओं का समाधान खोजने वाले इनोवेटर्स के रूप में देखना चाहिए, बनना चाहिए.
1: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ స్వర్ణ పతక విజేతలకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో స్పీకర్ ఓఎస్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్లో వీరిపై కేసు నమోదైంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తాతా మధును ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కూడా కేసు నమోదైంది. మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ చావు గురించి రేవంత్ రెడ్డి పలుమార్లు మాట్లాడారని, ఆయనపై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కోవా లక్ష్మి మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు మగ పోలీసులను పెట్టి అవమానించారని, అసెంబ్లీ గేటు వద్ద బ్యారికేట్లు లాగడంతో మహిళా ఎమ్మెల్యేలు కిందపడ్డారని ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకుని మహిళలు ముందుకు రావాలని మాట్లాడుతుంటే, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా శాసనసభ్యులపై దాడులు చేయిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల వివరాలను ఈరోజు హైదరాబాద్ పీఐబీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ యూత్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో జానపద నృత్యం, జానపద సంగీతం, పెయింటింగ్, ఉపన్యాస పోటీలు వంటి 5 ప్రధాన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సాంస్కృతిక పోటీల విజేతల బృందం 2027 జనవరి 10-12 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే జాతీయ యువజనోత్సవంలో తెలంగాణ రాష్టం తరఫున పాల్గొంటుందని తెలిపారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 క్విజ్ పోటీలు ఇప్పటికే ప్రారంభమైనట్లు మై భారత్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ అన్వేష్ వెల్లడించారు. 15-29 ఏళ్ల వయస్సు గల యువతతో పాటు యంగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. రంగారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ స్నేహల్ భాసుత్కర్, హైదరాబాద్ డిస్టిక్ట్ యూత్ ఆఫీసర్ శశాంక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ను అవమానించిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ముందుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ పదవిని అవమానించడం అంటే రాజ్యాంగ వ్యవస్థనే అవమానించడమని, తాతా మధు వ్యాఖ్యలపై హరీష్ రావు, కేటీఆర్ క్షమాపణ చెబుతారని భావించామని, కానీ విచారం కూడా వ్యక్తం చేయలేదని విమర్శించారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టివేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ, ఈ ఘటనపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామని, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

0: అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలిన అధికారికి మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా సిపిఆర్ చేసి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించారు. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి రాజు అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలగా పరిస్థితిని గమనించిన మంత్రి వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పాత పరిష్కరించిన కేసు రికార్డుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసినట్టు ప్రకటించింది. 2005 ఆగస్టు 12 నుంచి 2021 మార్చి 20 వరకు గల మొత్తం 50,898 రికార్డులను ధ్వంసం చేయనున్నారు. స్వచ్ఛవాయు సర్వేక్షన్ 2026లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు అరుదైన గుర్తింపు లభించింది. 3 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో సంగారెడ్డి 8, నల్గొండ కార్పొరేషన్ 10వ స్థానాల్లో నిలిచాయి. 30,000లోపు జనాభా ఉన్న వార్డుల కేటగిరీలో నల్గొండలోని 16వ వార్డు ఈ ఏడాది జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని దక్కించుకుని 20 లక్షల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. పట్టుపురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సెరికల్చర్ అధికారి జగన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టుతోటల రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సిల్క్ బోర్డు అభివృద్ది చేసిన ఉత్పత్తులను ఉపయోగించి షెడ్డు నిర్వహణ పద్దతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం పెరుగుతున్న మందుల తాకిడి నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేయుడులు భారీ రాస్తారోకో నిర్వహించాయి. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ పునర్వసు నక్షత్రం సందర్భంగా నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించారు. 11 మంది వేద పండితులు, 365 జ్యోతులు లింగాకారంలో వెలిగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణేష్ మండపాల వివరాలను నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సూచించారు. తుది నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ శాసనసభ, శాసనమండలి 2 రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 1:20 దాటి 20 సెకండ్లు. షో టైంకి స్వాగతం అంటూ అప్పుడే నాకు స్వాగతం చెప్తున్నారు శ్రోతలందరూ. ఎస్, షో టైంకి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైంలో ఎలా పాల్గొనాలి? ఎలా పాల్గొనాలంటే, నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు, ఈ రెండు మాత్రమే. ఇంకా దయచేసి ఇంకేమీ పంపించొద్దు. ఈ రెండింటినీ 0402324852 ఈ నంబర్కు సందేశం చేయడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైంని మొదలు పెట్టేసుకుందాం. ఈరోజు కూడా ఇప్పట్లాగానే మంచి మంచి ప్రశ్నలతో నేను స్టూడియోలో సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా మీ స్మార్ట్ ఫోన్స్తో సిద్ధంగా ఉండండి. షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, షో టైంకి స్వాగతం అంటోంది మళ్ళీ పునఃస్వాగతం. కొంచెం కాస్త కొన్ని సెకండ్లు టైం ఇచ్చాను, ఎందుకంటే ఇప్పుడే రేడియో ఆన్ చేసి కొంతమంది ట్యూన్ చేసి ఉంటారు కదా. మరి షో టైంలో వస్తుంది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్న మన నేతన్నలకు సంబంధించింది. మొదటి ప్రశ్న ఏంటంటే, మన దేశంలో ఎన్నో చేనేత రకాలు, మగ్గాలు ఉన్నాయి. చాలా చేనేతలకి జిఐ ట్యాక్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, మన చాలామందికి తెలుసు.

ఆ విషయం. ఉదాహరణకి పోచంపల్లి, కాంచీపురం, మన గద్వాలకి, తర్వాత బెనారస్కి, ఇలాగా చాలా చేనేతలకి జిఐ ట్యాగ్స్ ఉంటాయి, అంటే జియోగ్రఫికల్ ఐడెంటికేషన్స్ అన్నమాట. సుమారు 100 పైగా ఈ చేనేతలకి జిఐ ట్యాగ్స్ ఉన్నాయి, చేనేత ఉత్పత్తులు ఉన్నాయన్నమాట. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, హ్యాండ్లూమ్స్ చేనేతలన్నిటికీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క పవర్లూమ్పై తయారయ్యే ఉత్పత్తికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. అంటే చేనేత కాకుండా, హ్యాండ్లూమ్ కాకుండా పవర్లూమ్పై తయారయ్యే ఒక ఉత్పత్తికి ఈ జిఐ ట్యాగ్ ఉంది మన భారతదేశంలో. అది ఏంటి మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అయ్యో అయ్యో అయ్యయ్యో, ఏమైపోయింది? మన వివిధ భారతి శ్రోతలందరికీ ప్రశ్న జాగ్రత్తగా వినాలి కదా. అందరూ ఒకటే పంపించారు. మీకు తెలుసా, ఒకే ఒక్కరు సరైన సమాధానం పంపించారు. మళ్ళీ ప్రశ్న చెప్తాను, ఒక్కసారి వినండి. హ్యాండ్లూమ్ అంటే చేనేత కాకుండా మన దేశంలో పవర్లూమ్పై తయారైన చీరకి ఉన్న జిఐ ట్యాగ్ ఉన్న ఒకే ఒక ఉత్పత్తి ఉంది మన దేశంలో, అది ఏంటి? ఇంతకీ సరైన సమాధానం ఎవరు చెప్పారు? పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజీ బీహెచ్ఎల్ నుండి మనకు సందేశం పంపించారు. మరి మరొకసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, ఇదే ప్రశ్నకి సరైన సమాధానం పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన నేతన్నలకి అత్యంత ఇష్టమైన ప్రశ్నగా నేను అనుకుంటాను. పవర్లూమ్పై తయారైన ఒక చీరకి జిఐ ట్యాగ్ ఉంది, ఎందుకంటే అన్నిటికీ హ్యాండ్లూమ్స్ ఉన్న వాటికి జిఐ ట్యాగ్ ఉంటుంది. మరొకసారి ప్రయత్నించి సమాధానాలు పంపించండి. ఈ పాట తర్వాత సరైన సమాధానం చెప్తాను.

ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:33. మాకు తెలియటం లేదు మేడం గారు అంటూ చాలామంది సందేశం పంపించారు. ఏం పర్వాలేదు, తెలియకపోయినా ఈరోజు ఒక మంచి కొత్త విషయం నేర్చుకుందాం. ఎప్పుడు అన్నీ తెలిసినవే షో టైంలో వస్తాయని కూడా అనుకోకూడదు, కానీ సరైన సమాధానాలు ఇంకో ఇద్దరు కూడా పంపించారు. ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి మనకి, వారితో పాటు రవి గౌడ్ గారు బిహెచ్ఎల్ నుండి సరైన సమాధానాలు పంపించారు. సరే, రైట్ ఆన్సర్ ఏంటంటే మైసూర్ సిల్క్. ఎస్, మన దేశంలో తయారయ్యే పవర్లూమ్ ఉత్పత్తికి జిఐ ట్యాగ్ ఉన్న ఒకే ఒక్క సిల్క్ మైసూర్ సిల్క్ అన్నమాట. ఎందుకంటే అప్పట్లో మైసూర్ మహారాజా గారు మొదట్లో పట్టునేత ఫ్యాక్టరీ కోసం 32 పవర్లూమ్ మెషిన్స్ని దిగుమతి చేశారట. అలా జిఐ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అదే పద్ధతిని మన భారతదేశం ప్రభుత్వం కూడా ఆమోదించిందిట. ఇంకో విషయం ఏంటంటే కేవలం కర్ణాటక ప్రభుత్వం నిర్వహించే పవర్లూమ్స్కి మాత్రమే ఈ జిఐ ట్యాగ్ ఉంటుందన్నమాట. ఇది ప్రశ్న మరియు సమాధానం. బాగుంది కదా, ఇలాంటి ప్రశ్నలు కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలేమో. సో గుర్తుపెట్టుకోవాలన్నమాట, మన భారతదేశంలో ఉన్న అన్ని హ్యాండ్లూమ్స్కి జిఐ ట్యాగ్స్ ఉంటాయి, కానీ పవర్లూమ్కి జిఐ ట్యాగ్ ఉన్న ఒక సిల్క్ ఏదైనా ఉంది అంటే అది మైసూర్ సిల్క్ మాత్రమే. మరి షో టైంలో తర్వాత ప్రశ్న అయినా మాకు సులువుగా అడగండి అంటూ అప్పుడే చాలామంది శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. సరే, షో టైంలో రెండవ ప్రశ్న సినిమా ప్రశ్న. ఇది కొంచెం సులువుగానే ఉంటుంది నాకు తెలిసి, మీ అందరూ కూడా మీ పేర్లు చదివే అవకాశం నాకు కలిగిస్తారనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు చిత్రం ఏది? అంటే డబ్బింగ్ సినిమా కాదు సుమి, కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు సినిమా పేరేంటి తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:40 అప్పుడే 1:40 అయిపోయింది అన్నట్టుంది కదా. మరి శ్రోతలు ఈ ప్రశ్నకు మాత్రం సూపర్గా సమాధానం చెప్పేశారు, సెంచరీ కొట్టారని చెప్పాలి, ఎందుకంటే 100 మెసేజెస్ వచ్చాయండి. ప్రశ్న ఏంటంటే కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు చిత్రం ఏది అని అడిగాను. కొంతమంది కాస్త తడబడ్డారు, బట్ చాలామంది సరైన సమాధానాలు చెప్పారు. ముందు ఎవరు సరైన సమాధానాలు చెప్పారో వాళ్ళ పేర్లు చదువుతాను, తర్వాత దాని ఆన్సర్ చెప్తాను. రాము బల్కంపేట నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, పాలెంపోలే యాలగడ్డ నుండి, దొర్నాల బాలాజీ వనస్థలపూర్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఆర్మో నుండి శిరీష, శ్రవంతి సుశీల్ చింతల్ నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, శ్రీనివాస్ తుకారాం గేట్ నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, నరసింహమూర్తి గారు మేడ్చల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, అప్పలరాజు పెడన, దోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుండి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూర్, రోజా మెర్సీ మూసపేట నుండి, ఇంకా చాలామంది సరైన సమాధానాలు పంపించారు. ఎవరు? బండారు త్రిమూర్తి గుప్త గారు పెద్దపురం నుండి పంపించారు. ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ వచ్చాయి, కానీ తొందరగా వచ్చిన ఆన్సర్స్ ఇవే కాబట్టి వీళ్ళ పేర్లు చదవడం జరిగింది. మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు కదా. 1995 ఏప్రిల్ 28 విడుదలైన శుభ సంకల్పం కమల్ హాసన్ గారి చివరి స్ట్రైట్ తెలుగు సినిమా. ఇంకో విశేషం ఏంటంటే కళాతపస్వి విశ్వనాథ్ గారు తొలిసారిగా నటించిన చిత్రం కూడా అదే. చాలా బాగుంటుంది సినిమా కదా. 5 నంది పురస్కారాలు, 3 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు పొందిన చిత్రం శుభ సంకల్పం. ఇది షో టైంలో 2వ ప్రశ్న. ఇక 3వ ప్రశ్న వచ్చేస్తూ ఉంది. ఇది కాస్త జనరల్ ప్రశ్న, మీరందరూ హాయిగా సమాధానాలు రాయొచ్చు. మనం చిన్నప్పటి నుండి బోల్డ్ అని సినిమాలు చూస్తూ ఉంటాం కదా. సినిమాలు అంటేనే ఇష్టం. అందులో మనకి ఇష్టమైన హీరోల సినిమాలు అంటే మళ్ళీ మళ్ళీ చూస్తాం, ఆ పాటలు మళ్ళీ మళ్ళీ వింటాం, గుర్తుపెట్టుకుంటాం కూడా. చిన్నతనంలో గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకునేవాళ్ళం? పాటల పుస్తకాలు కనుక్కొని గుర్తుపెట్టుకునేవాళ్ళం కదా. మరి దానికి సంబంధించే ఈ ప్రశ్న.

చిన్నతనంలో మీరు మొట్టమొదటిగా కొనుక్కున్న పాటల పుస్తకం గుర్తుంటే ఆ పాటల పుస్తకం ఏదో నాకు వాట్సాప్ చేయండి. 0402325205200324024582. మీరు చిన్నతనంలో కొనుక్కున్న మొట్టమొదటి పాటల పుస్తకం ఏదో సినిమా పాటల పుస్తకం పేరు నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: నిర్ణయం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ పాడిన పాటు విన్నారు. సంగీతం ఇళయరాజా. మరి షో టైంలో తర్వాత నేను అడిగాను, మీరు మొట్టమొదటిసారిగా కొనుక్కున్న పాటల పుస్తకం ఇంకా మీ దగ్గర ఉందా అది కూడా చెప్పండి. పాటల పుస్తకం పేరేంటి అంటే ఇంతమంది శ్రోతలు స్పందించారు, నేను వీళ్ళందరి పేర్లు ఎలా చెప్పగలను? సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. దయచేసి పంపించిన వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ పంపించుకోండి. మీ ఆన్సర్ అనేది కిందకు వెళ్ళిపోతుంది. మరి కర్ణాటక రాష్ట్రం చెన్న తిరుపతి నుండి రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? అశ్విని రమేష్ రాస్తున్నారు. వారి శుభ సంకల్పం అని రాస్తున్నారు. వెంకటేశ్వరి రాణి ప్రగతి నగర్ నుండి రాస్తున్నారు. పెళ్లి సందడి మేము కొనుక్కున్న మొట్టమొదటి పుస్తకం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి రాస్తున్నారు. లవకుశ సినిమా పుస్తకం, పాటల పుస్తకం నా దగ్గర ఉంది, నేను మొట్టమొదటిసారి అంటున్నాను. బాలకృష్ణ గారు నరసంపేట నుండి, అందాల రాముడు అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన అందాల రాముడు అంటున్నారు. ఇక జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, లవకుశ పాటల పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను. పాపం పసివాడు పుస్తకం కొనుక్కున్నాను అంటున్నారు. ఎవరు? వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. ఇంకా రాజా సినిమా పాటల పుస్తకం నా మొట్టమొదటిది అంటున్నారు. చింత శ్రీనివాస్ గారు షాపలి నుండి. ఇక ఎర్రమల్లెలు, ఎర్రమల్లెలు అనే పాటల పుస్తకం ఉండేది నా దగ్గర అంటున్నారు. ఎవరు? ఎలగందులు మార్కండేయ లక్ష్మీ దివ్య భూదాన్ పోచంపల్లి నుండి మనకు సందేశం పంపించారు. ఘంటసాల గారు పాటల పుస్తకం కొనుక్కున్నానండి, అదే మొదటిది అంటున్నారు. సిరికొండ నుండి తాళ్ల గీత రాజలింగం మరియు వారి కుటుంబ సభ్యులు రాశారు. ఇక జగదీష్ రాస్తున్నారు విజేత, చిరంజీవి గారు నటించిన విజేత నా ఫస్ట్ పాటల పుస్తకం అంటున్నారు. కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్ రాస్తున్నారు స్వయంవరం అంటూ. ఇక ఘరానా మొగుడు అంటూ రాస్తున్నారు భాస్కర్ గారు పెడర్ నుండి మనకు సందేశం పంపించారు. ముద్దుల మామయ్య ఇదే పాటల పుస్తకం అంటున్నారు. ఎవరు? మాదాస సత్యనారాయణ గారు మనకి రాయగిరి నుండి సందేశం పంపించారు. ఇక నరసింహమూర్తి గారు ఏమంటున్నారంటే, మాతృదేవభావ పాటలంటే నాకు చాలా ఇష్టం, అదే నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్న పాటల పుస్తకం అంటున్నారు. ఇక లక్ష్మీ విజయలక్ష్మి కల్పతరు ఎర్రగడ్డ హైదరాబాద్ నుండి రాస్తున్నారు. పూజ బందిపోటు, అవును అప్పట్లో రెండు సినిమాలు ఒకే పుస్తకంలో వచ్చేవి కదా, పూజ బందిపోటు ఈ రెండు ఉన్న పుస్తకం నేను కొనుక్కున్నాను అంటున్నారు. శుభలగ్నం పాటల పుస్తకం కొనుక్కున్నాను నేను మొట్టమొదటిసారిగా అంటున్నారు. నరేష్ రోజా ఇక్కడి నుంచి మహబూబ్ నగర్ ముసపేట నుండి మనకు సందేశం పంపించారు. ఇక జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ ఏం రాస్తున్నారు, బాలల గేయాల పుస్తకం కొనుక్కున్నాను. అది కాదు మీరు పంపించాల్సింది, ఫస్ట్ కొనుక్కున్న పాటల పుస్తకం, సినిమా పాటల పుస్తకం ఏంటి అని అడిగాను. ఇంకా మునుగాల బ్రదర్స్ ఎవరు రాస్తున్నారంటే ఆరాధన, నేను మొట్టమొదటిసారిగా కొనుక్కునే ఆరాధన. మరి చిరంజీవి గారిదా, ఎన్టీ రామారావు గారిదా, అక్కినేని నాగేశ్వరరావు గారిదా, అది కూడా రాయాలి కదా. మరి నా జ్ఞాపకం తలంబ్రాలు సినిమా పుస్తకం, ఈ పాటల పుస్తకం నా దగ్గర ఉంది, అది చాలా ఇష్టం అంటున్నారు. ఆర్మో నుండి రాధాగారు మనకు సందేశం పంపించారు. లవకుశ సినిమాకి మా గురువుగారు తీసుకెళ్లారు, అక్కడ సినిమా థియేటర్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరికీ పాటల పుస్తకం కొనిచ్చారు, ఇదే నా మొదటిది అంటున్నారు నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. ఇక చోడవరపు రమాదేవి గీతానగర్ నుండి రాస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ పరమానందే శిష్యుల కథ పాటల పుస్తకం నాకు మొట్టమొదటిది అంటున్నారు. సుచిత్ర నుండి మనకి సుభాషిణి గారు రాశారు. జగదేగ వీరుడు అతిలోక సుందరి, ఎస్ మా చిన్ననాటి జ్ఞాపకాలు కదా. బైదవే నా దగ్గర కూడా నా మొట్టమొదటి పాటల పుస్తకం నేను కొనుక్కున్నది దాచుకున్న డబ్బులతో. జగదేగ వీరుడు అతిలోక సుందరి ఒకవైపు, కొదమసింహం ఇంకోవైపు ఉండేది, అది నా దగ్గర ఇప్పటికీ కూడా ఉంది, నా చిన్ననాటి జ్ఞాపకం అది. ఇక కల్వకుర్తి నాగర్కర్నూలు నుండి మనకి నేదూరు కళ్యాణాచారి గారు రాస్తున్నారు. ముద్దుల మామయ్య పాటల పుస్తకం నేను కొనుక్కున్నాను అంటున్నారు. ఇక చిన్నతనంలో ప్రేమాభిషేకం మా మొట్టమొదటిది అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. వందే మాత్రం పుస్తకం నా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు. ఆడప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి సందేశం పంపించారు. మాయా బజార్ అంటూ మనకి శ్రీపతి బాబు గారు సందేశం పంపించారు బెంగళూరు నుండి. ఎస్ మరి బాగున్నారా? మేము చిన్నప్పుడు కొనుక్కున్న పాటల పుస్తకం దేవి సినిమా అట, దేవి సినిమా పాటల పుస్తకం మా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు. ఎవరు? ఎవరో పేరు రాయలేదు, అజ్ఞాత శ్రోత. పండంటి కాపురం పాటల పుస్తకం మా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు గోధుమకుంట నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. భవానీ వెంకట్ గారు రాస్తున్నారు. అల్లూరు సీతారామరాజు పాటల పుస్తకం నేను కొనుక్కున్నాను, నాకు చాలా ఇష్టంగా ఉండేది అంటున్నారు. ఎస్, అల్లూరు సీతారామరాజు గారు అంటే పాటలన్నీ బాగుంటాయి. ఇక కనకరావు గారు పెడ నుండి రాస్తున్నారు. పెళ్లి సందడి పాటల పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను. మరి అప్పలరాజు గారు పెడ నుండి ఏం రాస్తున్నారు, చిరంజీవి నటించిన గూండా సినిమా పాటల పుస్తకం మేము మొట్టమొదటిసారిగా కొనుక్కున్నామంటున్నారు. పాలకుర్తి చంద్రశేఖర్ గారు ఆర్మూర్ నుండి భక్త తుకారాం అంటున్నారు. ఇక లవకుశ పాటల పుస్తకం 50 పాటలు పద్యాలతో నిండి ఉండేది అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద. మరి కృష్ణన్ రాజు గారు నటించిన రంగూన్ రౌడీ పాటల పుస్తకం మొదటిసారి కొనుక్కున్నాను నా చిన్నతనంలో అంటున్నారు. ఎవరు? భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మన్ గుర్తి నుండి. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాల

అందుకనే ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలతో మళ్ళీ ఆ జ్ఞాపకాల్లోకి వెళితే ఎంత బాగుంటుంది కదా. మరి ఇంకొంతమంది శ్రోతలు కూడా మనకు సందేశం పంపించారు. ఏకవీర నా మొట్టమొదటి పాటలు పుస్తకం అంటున్నారు నాగభూషణ్ గారు, నాగ్పూర్ మహారాష్ట్ర నుండి. తెలుగు వాచకం అంటున్నారు గద్వాల జిల్లా నుండి. సినిమా పుస్తకం అడిగాను కదండి. ప్రదీప్ కుమార్ గారు, మహేష్ గారు సందేశం పంపించారు. నవరాత్రి సీనియర్ ఏఎన్ఆర్ గారు నటించిందంటున్నారు. సిహెచ్ విజయకుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి. తల్ల పెళ్ళమ్మ ఇది నా మొదటి పుస్తకం అంటున్నారు. డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి బొబ్బిలిపులి సినిమా పాటల పుస్తకం అంటున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మోనికా బాలు వినయ్. ఇక నా చిన్నతనంలో మహారాజు సినిమా పాటల పుస్తకం ఉండేది, ఆ పాటలు బాగుండేవంటున్నారు. పీర్జాది గుడా నుండి శ్రీనివాస్ గారు పంపించారు. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ్ గారు పంపించారు. పెదరాడి సినిమా పాటల పుస్తకం కొనుక్కున్నాను నా స్కూల్ టైంలో అంటున్నారు, బాగుంది. నార్కెట్పల్లి మండలం నెమ్మా నుండి పున్నా వెంకటేశం హేమలత ఏం రాస్తున్నారు, కలియుగ పాండవులు సినిమా ఖైదీ ఈ రెండు కలిపిన పుస్తకం ఉండేది, అదే ఫస్ట్ నేను కొనుక్కున్నాను అంటున్నారు. వావ్, అవును అప్పట్లో రెండు సినిమాలు కలిపి ఒకటి ఉండేది. దసరా బుల్లోడ్ సినిమా పాటల పుస్తకం నా మొదటిది అంటున్నారు. జరిపోతులు బుచ్చేగా

0: ఉంది. నార్కెట్పల్లి మండలం నెమ్మార్ నుండి పున్న వెంకటేశం హేమలత ఏం రాస్తున్నారు, కలియుగ పాండవులు సినిమా ఖైదీ ఈ రెండు కలిపిన పుస్తకం ఉండేది, అదే ఫస్ట్ నేను కొనుక్కున్నాను అంటున్నారు. వావ్, అవును అప్పట్లో రెండు సినిమాలు కలిపి ఒకటి ఉండేది. దసరా బుల్లోడ్ సినిమా పాటల పుస్తకం నా మొదటిది అంటున్నారు జరిపోతులు. బుచ్చేగారు తరాలపల్లి నుండి ఇక భక్త ప్రహ్లాద పాటల పుస్తకం మొదటిది అంటున్నారు. పాలెం పూలే గారు అలగడ నంద్యాల నుండి ఇక చాణక్య చంద్రగుప్త పాటల పుస్తకం అప్పట్లో నా దగ్గర ఉండేది అంటున్నారు. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య. సంగీత శ్రవణ్ కుమార్ ఏం రాస్తున్నారు, స్టేట్ రౌడీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం, అది ఉండేది అంటున్నారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ గారికి వరంగల్ దయానంద్ కాలనీ నుండి రాస్తున్నారు, దానవీర సూరకన్న పాటలు పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను అంటున్నారు. వావ్, మరి ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి పండంటి కాపురం రంగురంగుల యాక్టర్ ఫోటోతో ఉండేది అంటున్నారు ధనరాజ్ సునీత ఓల్డ్ శివగంగా నగర్ నుండి. ప్రేమ ఖైదీ నా మొదటి పుస్తకం అంటున్నారు క్యాదరి వీరేష్. రాజోలి మండలం నుండి దసరా బుల్లోడ్ అంటున్నారు జుబ్లక్ నుండి చక్రపాణి చందన. ఇంకా ప్రేమ పావురాలు నేను మొట్టమొదటి కొన్న పుస్తకం అంటున్నారు దోర్నాల బాలరాజు వనస్థలిపురం హైదరాబాద్ నుండి. మంగం గారు మనవడు అంటున్నారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. ఇంకా తల్లా పెళ్ళమ్మ మొట్టమొదటిసారి కొనుక్కున్నాను అంటున్నారు శ్రీహరి గారు వినాయక నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా తాతమ్మ కళ అంటున్నారు, ఎవరు రాశారంటే దోర్నాల సుదర్శన్ గారు రాశారు అంకుశాపురం నుండి. చాలా పాటల పుస్తకాలు ఉండే మొట్టమొదటిసారికి అది కొనుక్కున్నాను. ఇక కొండపల్లి రాజా అంటున్నారు దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి. ఇంకా చాలామంది శ్రీరామ్ హనుమానులు రాశారు అల్లూరు సీతారామరాజు అంటున్నారు. ఇంకా చాలామంది రాశారు, ఇంకా చదవడం కొంచెం కష్టమే, రాసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు. నోము పాటల పుస్తకం అంటున్నారు ప్రేమనాథ్ కళావతి ఆర్మూర్ నుండి. ఇంకా ఎవరు రాశారంటే అంతే, ఇంకా బిజిలీ వెంకటేష్ గారు రాశారు. ఏంటి రాశారు, ఖైదీ బాబాయ్ నా మొట్టమొదటి పాటలు పుస్తకం అంటున్నారు. ఇది ఇవాళ షో టైం. ఇంకా చాలామంది శ్రోతలు రాస్తున్నారు, రాస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తోంది మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2:15 శక్తిశీల్లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi lays foundation stone, inaugurates and dedicates to the nation development projects worth 35,000 crore rupees in Gujarat. Says India has emerged as a global manufacturing hub, producing its own advanced train and metro coaches. Prime Minister Modi to inaugurate and address the Global FinTech Fest, GFF 2026, in Mumbai this evening. Bombay High Court refuses to quash summons issued to Congress MP Rahul Gandhi in 2019 defamation case over his remarks against Prime Minister Narendra Modi. IMD forecasts heavy rainfall over Bihar, eastern Uttar Pradesh, Odisha, West Bengal and northeastern parts of the country today. And India wins 2 gold and 1 silver at the 2026 World Para Archery Series in Ahmedabad today. Prime Minister Narendra Modi today inaugurated and laid the foundation stone for various development initiatives worth over 35,000 crore rupees in Vadodara in Gujarat. The Prime Minister dedicated to the nation 3 key sections of the Western Dedicated Freight Corridor, marking the full completion and operationalization of the freight corridor network. PM Modi also flagged off freight train services from New Sanand, New Makarpura, New Umargam and new JNPT along with a new passenger train service between Tanda Road and Vadodara connecting remote tribal regions of Alirajpur to the national rail grid. Addressing the huge gathering, the Prime Minister emphasized that India has emerged as a global manufacturing hub, now producing its own advanced train and metro coaches. Prime Minister Modi highlighted the rapid transformation of India's transport and logistics sector, calling the completion of over 2,800 kilometers of dedicated freight corridors a historic achievement for the 21st century India and a testament to the nation's changing work culture.
2: Aaj 2,800 kilometer se adhik ka dedicated freight corridor project pura ho gaya. Ye 21st sadi ke Bharat ke liye bahut aitihasik karya sampann hua hai. Ye dedicated

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15 దాటి 15 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ప్రతిరోజు ఎందరో మహిళా మణులు శక్తి గాథలు, వాళ్ళ ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మనం శక్తిశీలిలో మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈరోజు ఎవరి గురించి మాట్లాడకపోతోంది పద్మిని అని వెయిట్ చేస్తున్నారా? చెప్తాను. వారి గురించి చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్పాల్సిందే. దట్టమైన అడవి, చుట్టూ బోలెడన్ని క్రూర జంతువులు, భయం. ఏ హాస్పిటల్ లేని ఒక మారుమూల గూడెంలో ఒక గర్భిణీ స్త్రీ పురిటినొప్పులు వస్తూ ఉంటే ఆమె ప్రాణం కాపాడడం కోసం మోకాళ్లలోతు బురద కుండపోత వర్షం, ఒక్కసారి ఊహించండి. అన్నీ వింటుంటేనే భయంకరంగా ఉన్నాయి కదా. కానీ ఆ చీకటి, వాటి వేటిని ఆవిడ లెక్క చేయలేదు. ఒంటరిగా చేతిలో ఒక చిన్న టార్చ్ లైట్ పట్టుకొని పాత సైకిల్ తొక్కుకుంటూ ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి ఒక కొత్త ప్రాణానికి ఊపిరిపోశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వేల గర్భిణీ

గర్భిణీలకు పసి ప్రాణాలను కాపాడిన శ్రీమూర్తి వారు. నేడు దేశమంతటా గర్వంగా చెప్పుకుంటున్నారు ఈ సైకిల్ నర్స్ గీతా కర్మాకర్ గురించి. వారే ఈనాటి మన శక్తిశీలి. 2026 సంవత్సరంలో నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్న శ్రీమతి గీతా కర్మాకర్ వారి విషయాలన్నీ ఈరోజు మాట్లాడుకుందాం మన శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

విరాట పర్వం చిత్రానికి దివ్యా మాల్లిక సురేష్ బొబ్బిలి ఆలపించిన పాట విన్నారు. సంగీతం సురేష్ బొబ్బిలి, రచన చంద్రబోస్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:21 దాటి 32 సెకండ్లు. మరి ఇంతకీ ఎవరు ఈ గీతా కర్మాకర్? ఏంటి వారి ఇన్స్పైరింగ్ జర్నీ? ఎందుకు ఈరోజు మనం శక్తిశీల వారి గురించి మాట్లాడుకుంటున్నామో చెప్తానన్నాను కదా. నిరుపేద కుటుంబంలో పుట్టిన గీతా గారికి కేవలం 7వ తరగతిలో ఉన్నప్పుడే వారి తండ్రి స్వర్గస్థులయ్యారు. పెంచే స్తోమత లేక తల్లి స్నేహితురాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇంట్లో తినడానికి తిండి కాదు కదా, వేసుకోవడానికి చెప్పులు కూడా ఉండేవి కాబట్టి గీతగారికి ఇళ్లలో ఆవు పేడతో పిడకలు

చేస్తూ పాలమ్ముకుంటూ చదువుకున్నారు. ఏం చదువుకున్నారు? నర్సింగ్ చదువు చదువుకున్నారు. కాలేజీకి వెళ్లే రోజుల్లో కొత్త చెప్పులు కొనుక్కునే స్తోమత లేక పాత చెప్పులకే నైలాన్ దారాలని చేత్తో కుట్టుకొని వేసుకొని నడిచేవారట. ఆ చెప్పులేమో కిరికిరమని శబ్దం ఇస్తుంటే వారి తోటి స్నేహితురాళ్ళందరూ చూసి నవ్వేవారట. కానీ ఆ అవమానాన్ని కూడా ఆవిడ ఒక సవాల్గా తీసుకొని నర్సింగ్ ట్రైనింగ్ని మొత్తం కాలేజ్ అంతటికీ ఫస్ట్గా నిలిచి పూర్తి చేశారు. అలా 1983 నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయ్యాక వారి మొదటి పోస్టింగ్ వచ్చింది. ఇంతకీ ఎక్కడ ఆవిడ మొదటి పోస్టింగ్ వచ్చింది, ఏంటి ఆవిడ ఎదుర్కొన్న సవాళ్లు చెప్తాను. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తొలి ప్రేమ చిత్రానికి శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ థమన్, రచన శ్రీమణి. శక్తిశీలి వింటున్నారు. స్టూడియోలో సమయం 2:27 దాటి 42 సెకండ్లు. మరి 1983 నర్సింగ్ ట్రైనింగ్ పూర్తయ్యాక మొట్టమొదటి పోస్టింగ్ పూర్తిగా అడవుల్లో ఇచ్చేశారు వారికి. బెల్లకోబా గ్రామీణ ఆసుపత్రిలో లభించింది వారి మొట్టమొదటి పోస్టింగ్ గీతాగారికి. కొద్ది రోజులకే ఆమెను అస్సాం పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఉన్న జల్పాయిగురి డంగూ జహార్ టీ తోటల ప్రాంతానికి బదిలీ చేసేశారు. ఎందుకంటే అసలు అక్కడ ఎటువంటి ఆరోగ్య కేంద్రాలు లేవు, ఎటువంటి రవాణా సౌకర్యం లేదు, ఏమీ లేదు. చుట్టూ ఇందాక చెప్పాను కదా, చుట్టూ టీ తోటలు, మనుషులు అంతే. మరి అలాంటి చోటుకేమో వీరినేమో ట్రాన్స్ఫర్ చేసేశారు. ప్రధానంగా అడవి ప్రాంతమైన ఆ టీ ఎస్టేట్లో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు చాలా తక్కువ ఉండేవి. చెప్పుకున్నట్టు ఆరోగ్య కేంద్రం లేదు, కనీసం కూర్చోవడానికి ఒక గది కూడా లేదు. గది ఏంటి, ఒక బల్ల, ఒక కుర్చీ కూడా లేదుట. మొదటి 2 గీతగారు ఏం చేశారంటే, ఒక కుర్చీ, ఒక బల్ల తప్ప మరేమీ లేకుండా లోకల్గా జరిగే సంతలు ఉంటాయి కట, బజార్లు చేసుకుంటూ ఉంటారు, ఆ సంతలో 6 బయటే కూర్చొని కుర్చీ, ఒక చిన్న బల్లని సంపాదించుకొని వైద్యం చేశారట. అప్పుడు అక్కడ ఆవిడకి సమస్యలు గుర్తించారు. చాలా ప్రసవాలు ఇంట్లోనే జరిగేవి, పుట్టిన పిల్లలు చనిపోతూ ఉండేవారు, కాన్పైన గర్భిణీ స్త్రీలు కూడా చాలామంది ఇళ్లలోనే చనిపోతూ ఉండేవారు. అనేక కుటుంబాల్లో జ్వరాలు, క్షయవ్యాధి, ఎందుకంటే తినడానికి తిండి కూడా లేదు, వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముట్టాయి. ఇంకొకటి ఏంటంటే, ఆరోగ్య కేంద్రం లేకపోవడం వల్ల ఎక్కువగా వాళ్ళు పసరా నాటు వైద్యాల వైపు ఎక్కువ చూసేవారట. ఇలా కాదు, నేను ఏదైనా చెయ్యాలి అని నడుం కట్టారు గీతగారు. మరి ఏం చేశారు, ఎందుకు దేశం గర్వించదక్క బెస్ట్ నర్స్గా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు తీసుకున్నారు, చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సమ్మోహనం చిత్రానికి హరిచరణ్ కీర్తన ఆలపించిన పాట విన్నారు. సంగీతం వివేక్ సాగర్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. సైకిల్ నర్స్ గీతా కర్మకర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి వాటి అక్కడున్న పరిస్థితులన్నింటినీ చూసి నడుం బిగించారు గీత గారు. ఏం చేశారో చెప్తానన్నాను. ప్రతిరోజు గీత గారు 12 నుండి 14 కిలోమీటర్ల దూరం సైకిల్ పైన ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న గూడెల్లో ఇళ్ళన్నింటినీ సందర్శిస్తూ వైద్యం అందించేవారట. వారికి తోచిన వైద్యం, నర్స్ స్థాయిలో అన్నమాట. ఇంకా ఇవన్నీ చేస్తుంటే వారికి అనిపించింది అతిపెద్ద సవాల్ ఏంటంటే, ఆ గూడెల్లో చాలామంది యువతులు, ఇంట్లోనే సాంప్రదాయ ప్రసవ సహాయకులు, వారి సహాయంతోనే ప్రసవాలు చేసుకునేవారు. ఇంట్లో జరిగే ప్రసవాలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉండేది అని గీతగారు వివరించినా సరే వారు వినేవారు కాదట. ముఖ్యంగా పరిశుభ్రత పాటించకుండా పాత అపరిశుభ్రమైన బట్టలను కట్టుగా ఉపయోగించారు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, బిడ్డ పుట్టాక బొడ్డుతాడును కొడవలితో లేదా పదునైన వెదురు ముక్కతో కత్తిరించేవారట. భయం వేస్తాను కదా వింటుంటేనే. మరి అలాంటి పరిస్థితుల నుండి ఆ కుటుంబాల్లో ఉన్న యువతుల భయాల్ని ఎలా పోగొట్టారో తెలుసా? వాళ్ళకి అవగాహన కల్పించారు. వాళ్ళని ఒప్పించడానికి గీతగారు ఏం చేశారంటే, గర్భిణీ తల్లుల దగ్గరికి వెళ్ళి తన సొంత ముక్కు నోరును మూసుకొని ఊపిరి బిగపట్టి చూపించేవారట. ఎంతవరకంటే మొహం నీలం రంగులోకి మారిపోయేంతవరకు ఊపిరి ఆపేసి. చూసారా, హాస్పిటల్కి రాకపోతే కడుపులో బిడ్డకు లోపలి ఇలాగే ఊపిరి ఆడకుండా చనిపోతుంది, నొప్పులు సరిగ్గా పడకుండా హాస్పిటల్లో ప్రసవం అవ్వకపోతే అని కళ్ళకు కట్టినట్టు చూపించేవారట గీతగారు. ఆ ప్రేమ, ఆ తపన, ఆ దయా చూసి ఆ గూడెల్లో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవాళ్ళందరూ చలించిపోయారు. అందుకే వాళ్ళందరూ, ఆవిడ నర్స్ కాదు, మా అక్క దీదీమణి, మా అమ్మ సాక్షాత్తు అమ్మలా చూసుకుంటుంది అని ఎంతో ప్రేమగా చూసుకునేవారట గీతగారిని. మరి అలాంటి పరిస్థితుల నుండి, ఎలాంటి పరిస్థితులు అంటే ఇంట్లోనే ప్రసవం అయ్యే పరిస్థితుల నుండి 2014 నాటికి అసలు ఆ ప్రాంతంలో ఇంటి వద్ద ప్రసవాలు దాదాపు ఆగిపోయట. అందరూ హాస్పిటల్కి వెళ్ళి సుఖ ప్రసవం అయ్యేవారట. మరిన్ని విషయాలున్నాయి, వింటుంటేనే ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది కదా. మరి ఆవిడ దేశంలోనే ఉత్తమ నర్స్గా అవార్డు తీసుకున్నారంటే ఇలాంటి విషయాలు చేపట్టే కదా. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దృశ్యం సినిమాకి కార్తీక్ ఆల్పించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం శరత్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:41 దాటి 16 సెకండ్లు. ఇందాకల పాటలో విన్నట్టు ప్రతిరోజు పండగ రోజే అని అక్కడ గూడెం వాళ్ళు, గీతా గారు, వారి కుటుంబం అంతా మురిసిపోతున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనుకోకుండా ఘోరమైన ప్రమాదం. ఆమె కాళ్లకు తీవ్రమైన గాయాలై 40% శారీరక వైకల్యం ఏర్పడింది గీతా గారికి. 2008 ఒక స్కూటర్ ప్రమాదానికి గురయ్యారు. కాలికి తీవ్రమైన గాయమైంది. ఆపరేషన్ చేసి సరిచేసినా సరే ఇన్ఫెక్షన్ సోకి కోలుకోవడానికి చాలా ఏళ్ళు పట్టిందిట. అలా 2008 నుండి 2015 మధ్యకాలంలో దాదాపు 9 సార్లు ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు చేయించుకున్నారట గీత. ఇక గాయాల వల్ల వారికి 40% అంగవైకల్యం ఏర్పడింది.

శారీరక వైకల్యం. నువ్వు ఇంకా ఫీల్డ్ వర్క్కి పనికిరావు, నువ్వు హాస్పిటల్లోనే ఉండు, ఇక్కడే వైద్యం చేయన్నారట తోటి స్నేహితులందరూ. ఆమె నవ్వుతూ ఒక చిరునవ్వుతో సమాధానం ఇచ్చేశారట. ఆమె శారీరక వైకల్యాన్ని కూడా నవ్వుతూనే అంగీకరించారు. తన పనికి ఆటంకం కలగకుండా చూసుకున్నారు. మరి తర్వాత ఏం చేశారు చెప్తాను.

గాయన్ చిత్రానికి చిత్రగారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం శ్రీ, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. గీత కర్మాకర్ గారు కూడా అలుపు లేకుండా నిర్విరామంగా తన సేవని కొనసాగించారు. ఎలాగంటే, మరి సైకిల్ తొక్కే అవకాశం లేదు, కానీ సైకిల్ తొక్కడం సాధ్యం కాలేదు, దానికి బదులుగా గర్భిణీ స్త్రీలకు సేవలు అందించడానికి రోజు 200 రూపాయలు చెల్లించి ఒక సైకిల్ రిక్షాని అద్దెకు తీసుకున్నారట. ఆమె వైద్యం అందకుండా ఎవ్వరూ లేరు, అందుకే అందరూ ఆవిడ్ని అక్కగా అమ్మగా ఆదరించారు. ఎందరికో వైద్యమే కాదు, సొంత డబ్బులతో బట్టలు కొనిచ్చారు, అన్నం పెట్టారు, పిల్లలకి వ్యాక్సిన్స్ వేసి 100% పోలియో రహిత ప్రాంతంగా మార్చారు. అందుకే కొంతమంది అక్కడున్న ప్రజలు వారిని, గీతా కర్మాకర్ గారిని, పోలియో దీదీ అని కూడా పిలుస్తారు ఎంతో ఆత్మీయంగా. అలా 1983 మొదలుపెట్టి 2001 వరకు 4 ఆరోగ్య కేంద్రాలను అక్కును చేర్చుకున్నారు. ప్రజలందరూ నావారనుకున్నారు గీతగారు. ఉత్తర పశ్చిమ బెంగాల్లో అత్యంత వెనుకబడిన పల్లెల్లో 4 దశాబ్దాలకు పైగా ఎందరికీ, మొత్తం అక్కడున్న వారందరికీ ఎంతో నిస్వార్థమైన సేవను చేశారు గీతా కర్మాకర్.

పవిత్ర బంధం చిత్రానికి కేజేఎస్ దాస్ గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. సైకిల్ నర్స్ గీతా కర్మాకర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం 12 మే 2026లో ప్రజారోగ్యానికి విశేష సేవలు అందించినందుకు భారత రాష్ట్రపతి భవన్లో జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం అందుకున్నారు గీత గారు. కానీ విచారకరమైనది ఏంటంటే, అదే సమయంలో వారి తల్లిని కోల్పోయారు గీత. అంతటి బాధలోనూ ఆమె ధైర్యం కోల్పోకుండా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అక్కడ ప్రసంగిస్తూ ఒక్క మాట అన్నారు గీతగారు, ఈ అవార్డు నాది కాదు, బెంగాల్లో పనిచేసే ప్రతి ఆశావర్కర్ది, ప్రతి నర్సుది అని ప్రకటించారు. ఎంతటి నిగర్వి! సాధించాలనుకునే సంకల్పం ముఖ్యం. మనం చేసే ఏ చిన్న పనైనా సమాజానికి ఉపయోగపడేలా చేద్దాం అని చెప్పే స్ఫూర్తివంతమైన ప్రయాణం గీతా కర్మాకర్ గారిది. ఇది ఇవాళ్టి శక్తిశీలి సైకిల్ నర్స్, జాతీయ ఉత్తమ నర్స్ అయిన గీతా కర్మాకర్ గారిది.

सारे आशिक हैं तुम्हारे नाम के, फूल कहती है हो

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్పీకర్ను అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. స్పీకర్ను అసభ్య పదజాలంతో దూషించడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్న బీఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పిఎస్లో బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ పిఎస్ ఎదుటే రాళ్లు కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దాడిలో గాయపడిన మహిళా పోలీసులను మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులపై అసభ్య ప్రవర్తన అత్యంత దురదృష్టకరమని అన్నారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిల విడుదలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్కు బీజేపీ ప్రతినిధి బృందం వినతి పత్రం ఇచ్చింది. ఫీజు బకాయిల విడుదల చేసేలా కాంగ్రెస్ సర్కార్కు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. అయితే ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తక్షణ కఠిన చర్యలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో కలిసి బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు రాస్తా రోకో నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో జానపద నృత్యం, జానపద సంగీతం, పెయింటింగ్ ఉపన్యాస పోటీలు వంటి 5 ప్రధాన విభాగాల్లో ముందుగా జిల్లా స్థాయిలో, ఆ తర్వాత నవంబర్ చివర లేదా డిసెంబర్ మొదటి వారంలో రాష్ట స్థాయిలో పోటీలు నిర్వహిస్తామని తెలంగాణ యూత్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాలరావు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:03. అలా అక్కడి నుండి కూడా ఇంకా టైం ట్రావెల్ అవుతూనే ఉంది. అందరికీ శుభ సాయంత్రం. నేను మీ ఆర్జే కీర్తి. చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమాన్ని వింటున్నారు. ఇవాళ బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విశేషాలున్నాయి మన ప్రోగ్రాంలో. మరి మంచి పాటల్ని వింటూ మంచి కాలక్షేపాన్ని చేస్తూ అలాగే మరి ఈ విశేషాలు ఏంటో కూడా తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయినో అలాగే నేను కూడా వెల్కమ్ చెప్పి సిద్ధంగా ఉన్నాను ఈ మాటే మీకు చెప్పడానికి. అందరికీ ప్రతిరోజు ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క డే ఎప్పుడు స్పెషలే. అలా ఇవాళ స్పెషల్గా ఏదైనా డేని సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా మెమరీని క్రియేట్ చేసుకున్న వాళ్ళు, హ్యాపీనెస్ని బిల్డ్ చేసుకుంటున్న వాళ్ళు, ఇలా ఎంతోమంది ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా హ్యాపీ డే అని చెప్తాను, హ్యాపీ ఈవినింగ్ అని చెప్తాను. గుడ్ ఈవినింగ్ ఇస్ అ వెరీ కామన్ వర్డ్. దాంతోపాటుగా హ్యాపీగా మనం ఈ ఈవినింగ్ని ఇంకా బెటర్గా స్పెండ్ చేయడానికి నేను మరికొన్ని చక్కటి మాటలతో పాటలతో సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ హ్యాపీ ఈవినింగ్ని హ్యాపీ హ్యాపీగా గడిపేద్దాం. మీకోసం ఒక మంచి పాట వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వినేందుకు మీరు సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. రైట్, స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ పాట విన్నాం కదా. మీ అందరికీ బాగా ఈ రీసెంట్ టైమ్స్లో ఈమెన్ నచ్చినటువంటి సాంగ్ ఇది. శుభలాషిణి పాడినటువంటి ఈ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్, విశ్వనాథన్ సన్స్ సినిమాలో అన్ని సాంగ్స్ కంటే కూడా ఈ సాంగ్ సంథింగ్ క్రేజీగా మారిపోయింది. రామ్ జోగేష్ శాస్త్రి గారు రాసినటువంటి ఈ పాటని కంపోజ్ చేసింది జీవి ప్రకాష్ కుమార్ గారు, రైట్? సో దీంతో పాటుగా ఇంకొక ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్ కూడా ఇవ్వాలి. ఇది ఆల్రెడీ రిలీజ్ అయిపోయినటువంటి సినిమా అయినప్పటికీ ఇంకో అప్కమింగ్ సినిమా అప్డేట్ విన్నప్పుడైతే డెఫినెట్లీ మీరు ఎగిరి గంతేస్తారు ఫర్ షూర్. స్టే ట్యూన్డ్.

ఇంతకీ ఆ సినిమా ఏమిటి అని మీరేం ఆలోచించుకోండి, ఎందుకంటే నేనే రివీల్ చేసేస్తా కాబట్టి. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నటువంటి సినిమా రణబాలి. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయింది సమ్మర్లో, మామూలు టెంప్టేషన్స్ కాదు. అసలు పాట ప్రతి ఒక్కరు రింగ్ టోన్గా అలాగే హమ్మింగ్ ట్యూన్గా ఎవరి కోసమైనా డెడికేట్ చేయాలన్నా లేకపోతే అప్పుడప్పుడే పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతున్న వాళ్ళు డెడికేట్ చేసుకోవడానికి ఇలాగ చాలా రకాలుగా ఈ సాంగ్స్ని వాడేసి పాడేసి ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారనమాట. సో ఆ సినిమాకి సంబంధించినటువంటి మరొక అప్డేట్

అంటే సెప్టెంబర్ 9 అంటే రేపే ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ని కూడా రివీల్ చేయబోతున్నారు. అండ్ ఆ మాట, ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ క్రియేట్ చేసేస్తుందన్నమాట. అక్టోబర్ 16 సినిమా రిలీజ్ చెయ్యాలి అనేటువంటి డెసిషన్ కూడా తీసుకున్నట్టు ఫిల్మ్ యూనిట్ ఆల్రెడీ డిసైడ్ చేసేసింది. ఆల్ ఓవర్ ది వరల్డ్ క్యా బాతే కదా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాని రాహుల్ సాంస్కృత్యన్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ సినిమా కూడా కంప్లీట్ డిఫరెంట్, బ్రిటిషర్స్ కాలం నాటి స్టోరీ లాగా ఉండబోతుంది. హీరోయిన్ చూస్తే ఫుల్ రఫ్ అండ్ టఫ్ కనిపిస్తాడు. హీరోయిన్ ఎంత క్లాసిక్గా క్యూట్గా ఆ పాటల్లో కట్టు బొట్టు అందం ఎంత ముద్దుగా ట్రెడిషన్గా అనిపిస్తుందో అటైర్ కదా. వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా చాలా నచ్చింది. అప్పటి స్టోరీ కదా, అందుకని కాస్త క్యూరియాసిటీ కూడా ఉంది. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఫస్ట్ సినిమా, ఇంకెలా ఉండబోతుంది? అంతకుముందు గీతా గోవిందం చూసాం, డియా కామ్రేడ్ చూసాం, మరి ఇది ఇంకెలా ఉంటుంది అనే ఒక ఇంట్రెస్టింగ్ కాంబో, ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఇలా బోల్డ్ అని జరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. అఫ్కోర్స్ మీరు నేను కూడా వెయిట్ చేస్తున్నాం. అయితే రేపు రిలీజ్ అయిన తర్వాత ఇంకా బెటర్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ ఉంటుందన్నమాట. రైట్, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను గీతా గోవిందం సినిమాలో నుండి. సిద్ శ్రీరామ్ పాడినటువంటి పాట, స్టే ట్యూన్డ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు లైవ్ ప్రోగ్రాం ఉంటుంది. అయితే రేపు 43వ భాగం లైవ్లో ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కె చంద్రశేఖర్ బాబు ఈ పాల్గొంటారు లైవ్లో. యువతలో పారిశ్రామిక స్ఫూర్తి అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనే ఈ అంశం గురించి ఆయన లైవ్లో మాట్లాడతారు. తప్పక వినండి.

0: పెంచల్ దాస్ గారు పాడి ఐ మీన్ రాసి పాడినటువంటి పాట శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో నుంచి విన్నారు కదా. రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆర్జకీర్తితో. ఒక చిన్న కథ చెప్తా, అంటే ఇది 90s 80s కిడ్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది ఫర్ షూర్. ఏంటా కథ అని అనుకుంటున్నారా? ఏం లేదు, మనం చిన్నతనంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్నమాట. ఇది చిన్నగా నేను రివీల్ చేస్తాను, కానీ డెఫినెట్లీ దీన్ని మీరు ఆలోచిస్తూ కూడా ఉంటారు. ఇట్స్ నథింగ్ బట్ ఏంటంటే, ఆ టైంలో అంటే 90s 80s టైంలో జరిగినటువంటి ఆ ఇంట్రెస్టింగ్ డేస్ లిస్ట్ చాలా చిన్నదే, కానీ ఇంట్లో ఏ ఒక్కరో ఇద్దరో మాత్రమే స్కూల్కి వెళ్ళేవాళ్ళు కదా, మిగతా వాళ్ళు తక్కువ. అది 80s లో, 90s కి వచ్చాక కాస్త పెరిగింది. కానీ ఆ టైంలో స్కూల్ యూనిఫామ్లు పర్ఫెక్ట్, కొత్త బ్యాగులు, కొత్త పుస్తకాలు, షూజు, సాక్స్, నాప్కిన్స్, వాటర్ బాటిల్స్, ఇలా చెప్తూ పోతే చాలా పెద్ద లిస్టే ఉండేది స్టూడెంట్స్కి. అండ్ అన్నిట్లో మన దగ్గర కొన్ని ఉండేవి, కొన్ని ఉండకపోయేవి. అండ్ అప్పుడప్పుడే తెలుగు మీడియం చదువుకునే వాళ్ళు అండ్ ఇంగ్లీష్ మీడియానికి వెళ్ళేవాళ్ళు ఇద్దరు కంపారిజన్స్ కూడా ఉండేవి. ఇవి కావాలి, అవి కావాలి అంటూ పేరెంట్స్ దగ్గర నుంచి బోల్డ్ అన్ని పర్మిషన్స్, వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే పిల్లల్ని మాత్రం బెస్ట్గా కెరియర్లో ఫిక్స్ చేయాలి అనేటువంటి ఆ ఇదితోని ఎంతో కాంప్రమైజ్ అయినటువంటి 80s తల్లిదండ్రులు. ఇప్పుడు ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి, ఒకసారి అలా గుర్తు చేస్తూ ఉంటే. ఈ సాక్రిఫైజెస్ని మనం లైఫ్ లాంగ్ కూడా గుర్తు చేసుకోవచ్చు, బట్ ఫర్ ద ఓన్లీ రీజన్ ఈజ్ ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నామో అదంతా కూడా అప్పుడు ఆ ఎడ్యుకేషన్ ఎరాలో మనం కష్టమో నష్టమో అయినా చదువుకున్నాం, చక్కగా విలువల్ని తెలుసుకున్నాం, మంచి స్థాయిలో నిలబడ్డాం కాబట్టి. అండ్ వైఎం ఐ రిమైండింగ్ యూ ఆల్ దిస్ టుడే అంటే, అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ లిటరసీ డే కాబట్టి. సో లెట్స్ టాక్ మోర్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ డే టుడే. ఒక మంచి పాట తర్వాత, ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా సరే చదువుకున్న ఇనిషియల్ డేస్ని మాత్రం అసలు మర్చిపోరు కాబట్టి ఇవన్నీ మీకు గుర్తు చేస్తూ అలాగే ఒక మంచి పాట కూడా వినిపించేస్తాను. స్టే ట్యూన్డ్.

0: వండర్ఫుల్ పాట విన్నారు కదా, ఇరుముడి చిత్రంలో నుంచి హేషమ్ అబ్దుల్ అలాగే షాదికా పాడినటువంటి వండర్ఫుల్ పాట, చాలామంది హార్ట్స్లో బోల్డ్ అని మెమరీస్ని రికలెక్ట్ చేస్తూ వస్తున్నటువంటి పాట, ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది, అందరూ మళ్ళీ మళ్ళీ వింటున్నారు కూడా. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందిస్తే జీవి ప్రకాష్ కుమార్ గారు ఎంత అద్భుతంగా బాణీలు అందించారు, ఆఫ్కోర్స్ పాటని ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు కదా. యా, లెట్స్ టాక్ మోర్ అండ్ స్టే ట్యూన్డ్.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: సో ఇంటర్నేషనల్ లిటరసీ డే సందర్భంగా ఇవాళ నేను మన పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, స్కూల్ డేస్ ఇవన్నీ గుర్తు చేశాం. అయితే దానికంటే ముందు ముఖ్యం ఏంటంటే స్కూలే, స్కూల్లో చెప్పే పాఠాలు అంటే చదువు, అంతే కదా. మరి మన పుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ షూస్ ఇవన్నింటి కోసం పేచీపడ్డ మనం అసలు ఇంకెందుకు వెళ్ళాం స్కూల్కి అంటే చదువుకోవడానికే.

అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే 1965-66 ఆ టైంలోనే యునెస్కో డిసైడ్ చేసిందంటే రైట్ ఫర్ ద ఎడ్యుకేషన్, అందరి పిల్లలకి చదువు ఉండాలి, ఎందుకంటే దేశం భవిత బాగుంటుంది, దేశం ముందుకు వెళ్తుంది, డెవలప్ అవుతుంది, లైఫ్ బాగుంటుంది. ఎడ్యుకేషన్ ఉంటేనే ప్రతి ఒక్కళ్ళు నిర్భయంగా వాళ్ళకి కావాల్సిన దానికోసం వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు అనేటువంటి ఎన్నో విషయాలపైన కూడా అవగాహన కల్పించడానికని యునెస్కో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న, అంటే ఈ రోజున మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్స్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అంటూ కదా, అందుకోసమని ఈ రైట్ టు ద ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చేసేసింది. అంతేకాదు 2006 నుంచి దాదాపు 5 ఏళ్లకు ఒకసారి ఒక్కొక్క థీమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అసలు ఎందుకు చదువు ఇంపార్టెంట్ పిల్లలకి, వాళ్ళకేం కావాలో, వాళ్ళు ఎలా నేర్చుకోవాలో, 10 మందిలోకి వెళ్తే ఎలా మాట్లాడాలో, తద్వారా తన కెరియర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో, కావలసిన వాటి కోసం ఎలా కష్టపడాలో, వీటన్నింటినీ మనకి చదివే నేర్పింది కదా. కష్టం ఎంతైనా నష్టం ఎంతైనా మా పిల్లలు చదువుకుంటే చాలు అని ప్రతి పేరెంట్ ఆలోచిస్తారు. బికాస్ వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అయినా బెస్ట్గా ఎడ్యుకేషన్ని వాళ్ళు కష్టపడి ప్రొవైడ్ చేయగలిగితే ఫ్యూచర్ బాగుంటుంది అని అలా ఎంతోమంది ఫెయిత్ మార్చింది చదువు. అంతేకాదు మా తల్లిదండ్రులు చదువుకోకపోయినా మమ్మల్ని చదివించారు అని గర్వంగా చెప్పుకునేటువంటి పిల్లల్ని కూడా తయారు చేయడం, ఐ మీన్ అలా ఉండి చదువుకొని ఒక మంచి కెరియర్ని డెవలప్ చేసుకున్నటువంటి పిల్లలు ఎంతోమంది ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో ఎడ్యుకేషన్ అంటే మన మార్గదర్శకంగా నిలబడి మనకి సపోర్ట్ చేసేటువంటి ఒక వెన్నెముకలాగా మారిపోయింది. అందుకు క్లారిటీ వచ్చింది. అంతేనా, చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఎన్జిఓస్గా మారి కొన్ని ఆర్గనైజేషన్స్ని స్థాపించి ఫ్రీ ఎడ్యుకేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఇంకెంత బ్యూటిఫుల్గా ఉండింది. అందుకే ప్రతి ఇయర్ని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ఒకరికొకరు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చక్కగా మనం ఒకరికి తోడ్పడేలాగా సహాయపడేలాగా ఈ లైఫ్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది. దట్స్ ద రీజన్ ఈరోజు నేను ఇదంతా గుర్తు చేయడం జరిగిందనమాట. ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
3: సరే వద్దామయ్యా.

స్మార్ట్ శంకర్ సినిమాలో నుంచి జబర్దస్త్ పాట విన్నారు కదా, కీర్తన శర్మ అలాగే సాకేత్ పాడినటువంటి పాట. అండ్ ఎస్, చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంలో ఉన్న మనం మంచి మంచి సినిమా అప్డేట్స్ అలాగే ఇంట్రెస్టింగ్ విశేషాలు మాట్లాడుకుంటూ, మణిరత్నం సినిమా అంటేనే ఒక మ్యాజిక్ మీరు ఒప్పుకుంటారు, బికాస్ తన డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాలన్నీ అంత అత్యద్భుతంగా ఉన్నటువంటి సినిమాలే కాబట్టి అలా స్క్రీన్ పైన షైన్ అవుతూ ఉంటాయి. అయితే ఇవాళ ఒక పోస్టర్ రిలీజ్ అయింది, ఇంజీ వెళ్ళం. ఇది తెలుగులో మనం డీకోడ్ చేస్తే అల్లం బెల్లం అనేటువంటి టైటిల్ వస్తుంది. అయితే ఇందులో అల్లం ఎవరు బెల్లం ఎవరు అని నన్ను డైరెక్ట్గా అడిగితే మాత్రం నాకు ప్రస్తుతం ఒక పోస్టర్ తెలుసు, దానికి తగ్గట్టుగా మిమ్మల్ని గెస్ట్ చేసుకోమని అయితే చెప్తాను. ఇందుకే ఆ పోస్టర్లో ఉన్న హీరో ఎవరు అంటే హీరో విజయ్ సేతుపతి, హీరోయిన్ సాయి పల్లవి, వీళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో వర్షం పడుతుంది. ఈ సినిమాని డైరెక్ట్ చేస్తోంది మణిరత్నం అని పోస్టర్ పైన ఉంది. అంతే, ఇంకా మనకు కావలసినటువంటి స్టోరీస్ మనమే అల్లేసుకుంటున్నాం. ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం, తర్వాత ఇద్దరు లవర్స్. ఖచ్చితంగా ఇది లవ్ స్టోరీనే అయి ఉంటుంది. సో కేర్ ఆఫ్ లవ్ స్టోరీ పోస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత ఇది సోషల్ మీడియాలో చేసిన హల్చల్ కూడా మామూలుగా లేదు. ఇది ఒక తమిళ్ మూవీ, అయితే తెలుగులో కూడా దీన్ని ఏమంటారు రిలీజ్ చేసేటువంటి ఆపర్చునిటీస్ కూడా ఉండొచ్చు. అయితే జస్ట్ పోస్టరే రిలీజ్ అయ్యింది కాబట్టి సినిమాకి సంబంధించి మరి ఇంకే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనకి ఇంకా రాలేదు కాబట్టి కొద్ది రోజులు మాత్రం వెయిట్ చేయాల్సిందే. మణిరత్నం డైరెక్షన్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ రాబోతోంది అనంటే ఈ మూవీ లవర్స్ అండ్ స్పెషలీ డైరెక్టర్ మణిరత్నం ఫ్యాన్స్కి పండగనే చెప్పచ్చు కదా. అది మరి ఇంకా మాట్లాడుకుందామా? ప్రస్తుతానికి మీకోసం అనురాగ్ కులకర్ణి పాడినటువంటి ఒక వండర్ఫుల్ పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఆకాశవాణి

0: వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: కంభంపాటి లక్ష్మీ ప్రసూన. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాత మధు, నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాల వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వృధా చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ అంశం తెరపైకి తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేర తారక రామారావు ఆరోపించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైర్ వార్డర్లతో సహా 7,437 పోస్టుల దరఖాస్తుల గడువును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి పొడిగించింది. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాత మధు, నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఈ సస్పెన్షన్ వర్షాకాల సమావేశాల మొత్తానికి వర్తిస్తుందని మండలి గుత్త సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు తాత మధుసూదన్, ఎన్ నవీన్ కుమార్ రెడ్డి నిన్న శాసనసభాపతిని ఉద్దేశించి అవమానకరంగా కించపరిచేలా చేసిన దూషణలను సభ తీవ్రంగా ఖండిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా సరే సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో సభ్యులు ప్రవర్తించడాన్ని సమర్థించబోమని పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించేది లేదని తెలియజేశారు. ఈ అంశంపై శాసన మండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసన మండలి చైర్మన్ తదుపరి చర్యలు తీసుకోవాలని సభ తీర్మానిస్తోందని మంత్రి తెలిపారు. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కే చంద్రశేఖరరావు బాధ్యత స్వీకరించి శాసనసభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని అనవసరమైన విషయాలతో వృధా చేస్తున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్పీకర్ను దూషించి పోలీసు అధికారులపై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. రెండు పార్టీలు ఒకటై ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించిన సంజయ్, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే హక్కును కోల్పోయిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లను కలిసింది. 40 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేస్తున్న 15,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. అసెంబ్లీలో కీలక ప్రజా సమస్యలపై చర్చించకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని రామచంద్రరావు విమర్శించారు. ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పీకర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు కేసీఆర్ ఎర్రవెల్లి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో కేసీఆర్ నివాసానికి వెళ్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులతో తీవ్ర వాగ్వాదం అనంతరం నిర్బంధించిన నాయకులను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్, కేసీఆర్ నివాసంపై దాడులకు సహకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ ఎస్కార్ట్ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, మహిళా నేతల పట్ల దాడులను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్కు జరిగిన అవమానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్లతో సహా 7,437 పోస్టుల దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది. జూలై 29 మొదలైన ఈ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు 3.37 లక్షలకు పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా 2.88 లక్షల కంటే ఎక్కువ మంది రుసుము చెల్లించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రక్షణగా వెళ్తున్న బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలను హకీంపేట వద్ద మేడ్చల్ సిపి

0: యువతి అదుపులోకి తీసుకుని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. పాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలు, ప్రతిపక్ష నాయకులు, మహిళా ఎమ్మెల్సీలపై దాడులను దాచిపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ పర్యావరణహిత మట్టి వినాయక పోస్టర్లను ఆవిష్కరించి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులు నీటి వనరులను కలుషితం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తాయని ఆయన వివరించారు. సెప్టెంబర్ 12 జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద పోలీసు అధికారులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరారు. మహిళలు స్వయం సమృద్ది సాధించేలా కార్యాచరణ రూపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు సూచించారు. జిల్లాలోని బీబీనగర్ మండలం పగిడిపల్లిలో జరిగిన జిల్లా మహిళా సమైక్య సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకుని శాశ్వత ఆదాయం పొందేలా మహిళలు దృష్టి సారించాలన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, ఓమ్నీ యాక్టివ్ ఫౌండేషన్ సహకారంతో సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా 22 మల్టీ పారామెట్రిక్స్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ను ఏర్పాటు చేశారు. ఓమ్నీ యాక్టివ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భాటియాతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్, జిల్లా వైద్యాధికారి నాగేంద్ర ఈ సేవలను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. పాల్వంచ మండలం బోధ్యా తండా పరిధిలోని సర్వే నెంబర్ 77లో కొనసాగుతున్న రీసర్వే పనులను ఈరోజు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో కలిసి బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, స్థానిక జానపద కళలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సృజనాత్మకంగా ప్రతిబింబించేలా లఘు చిత్రాలు, పాటలు, వీడియోలు రూపొందించి పాల్గొనాలని యువ దర్శకులు విద్యార్థులను కోరారు. తెలంగాణ ప్రత్యేక ఓటర్ల సవరణ కోసం క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలుకు భారత ఎన్నికల సంఘం గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో జరిగిన ఘర్షణలో గాయపడిన మహిళా పోలీస్ అధికారులను మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు దిగారని అధికారులు తెలియజేశారు. ఎస్ఐఆర్ కింద నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా హియరింగ్ కు హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని తెలిపారు. అలాగే ఈ నెల 12-13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఉంటుందని, ఫామ్ 6, 7, 8 ద్వారా క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్దలతో నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీలు మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. తెలంగాణ శాసనమండలిలో విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారులను నెట్టివేసిన ఘటనలో బీఆర్ఎస్ నాయకులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ రెండో రోజు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమైంది. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.
2: ఇది
1: వివిధ భారతి ఆకాశవాణి.

తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు లైవ్ ప్రోగ్రాం రేపు 43వ భాగం లైవ్ ఉంటుంది. తెలంగాణ కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి కె చంద్రశేఖర్ బాబు గారు యువతలో పారిశ్రామిక స్ఫూర్తి అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనే అంశం గురించి లైవ్లో మాట్లాడతారు. తప్పకుండా మిస్ అవ్వకుండా వినండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆజే కీర్తి. అండ్ ఇందాక మనం విన్న పాట మృగరాజు సినిమాలోని ఏలే ఎలమ్మ పాట, అలాగే ఉదిత్ నారాయణ అండ్ ఎస్పి శైలజ గారు పాడినటువంటి వండర్ఫుల్ పాట విన్నాము. ఇక ఆ తర్వాత మనం వినబోయేటువంటి మరొక పాట సఖి సినిమాలో నుంచి సుజాత గారు అలాగే వైశాలి పాడినటువంటి వండర్ఫుల్ పాట ఏడే వయ్యారి వరుడు అంటూ స్టే ట్యూన్డ్. dum dum akka dam dam dam akka dum dum dum akka dam dum dum dum dum akka dam dam dam akka dum dum dum akka.

మరొక అందమైన పాట విందాం. ప్రేమతోరా సినిమాలో నుండి బాలుగారు చిత్రమ్మ పాడినటువంటి పాట. ఏమైందో ఏమో, ఈ పాట చాలామందికి ఆల్ టైమ్ ఫేవరెట్ పాట, లవబుల్ పాట, అండ్ రిపీటెడ్ మోడ్లో మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించుకునేటువంటి పాట. సిరివెన్నెల గారు రాసినటువంటి ఈ అద్భుతమైన పాటని కంపోజ్ చేసింది మణిశర్మ గారు. స్టే ట్యూన్డ్.

0: భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
2: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, यू आर लिसनिंग टू वेनेला एंड आई एम योर आरजे चेतन. పొద్దున లేవగానే సోషల్ మీడియా చూస్తున్నారా? అయితే అనర్ధాలేనట. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తుంటారు చాలామంది. మనలో చాలామంది కనీసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా ఉపయోగిస్తాం. అయితే సోషల్ మీడియాతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటి ద్వారా స్నేహితులు బంధువులతో టచ్లో ఉండటం వినోదభరితంగా ఉంటుంది, కానీ ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మన రోజువారి జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా మనపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం ఈ వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. మనలో చాలామందికి ఉదయం లేవగానే ఫోన్ చూడటం అలవాటు. రాత్రంతా దాంతోనే జాగరణ చేస్తారు. పొద్దున లేవగానే ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసే సామాజిక మాధ్యమాల్లో దూసుకెళ్తారు. సోషల్ మీడియా అడిక్షన్, ఎస్. ఉరుకుల పరిగెత్త జీవితంలో మన లైఫ్ స్టైల్స్ అక్రమంగా లేదన్నది బహిరంగ రహస్యమే. అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా అధ్వానంగా తయారైంది. ఎవరవునన్నా కాదన్నా స్మార్ట్ ఫోన్ మనకు తోడు నీడ అయిపోయింది. జేబులో పెన్ను లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, జేబులో డబ్బు లేని వ్యక్తినైనా చూడొచ్చేమో, కానీ స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తిని ఏ సెర్చ్ ఇంజిన్లో వెతికినా కానీ మనకు దొరకడట. 4G పుణ్యమా అని రోజుకి 2 GB దాకా వస్తుండటంతో కుర్రాళ్ళు ఫోన్కి అంకితమవుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి మళ్ళీ బెడ్ మీదకి వెళ్లేదాకా ఫోన్తోనే కాలక్షేపం. మీకు ఒక మంచి చిన్న ఇన్సిడెంట్ చెప్తారండి. ఒక CEO ఇటీవలే ట్విట్టర్లో ఒక పోల్ పెట్టాడు, పొద్దున లేవగానే ఎంతమంది సోషల్ మీడియా చెక్ చేసుకుంటారని. ఆయన పోల్ లింక్ షేర్ చేశారు. దీనిలో 57.9% మంది నెటిజన్స్ తాము లేవగానే బెడ్ కూడా దిగకుండానే సోషల్ మీడియా చూస్తామని చెప్పారు. మధ్యాహ్నం దాకా చూడమని 15.9% మంది అన్నారు. రోజంతా చూస్తామని 26.2% మంది తెలిపారు. దీనిపై ఆ CEO స్పందిస్తూ, ఉదయం లేవగానే పనులన్నీ మానేసి సోషల్ మీడియాలో ఉండే వారందరూ ఆ అలవాటును మానుకోవాలని సూచించారు. సోషల్ మీడియాకు బదులు మైండ్ను రిఫ్రెష్ చేసుకోవాలని, అందుకుగాను ధ్యానం వ్యాయామం వంటివి చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు చాలామంది అధ్యయనవేత్తలు కూడా ఈ విషయంపై హెచ్చరించిన విషయం తెలిసిందే. ఉదయం లేవగానే సోషల్ మీడియాను చూడకుండా మునిగిపోయేదేం లేదని, ముందుగా వ్యాయామం, ధ్యానం, ఇతర విశ్రాంతి మార్గాలను ఎంచుకొని తీరిగ్గా దాన్ని చూసుకోవాలని సూచించారు. అలా అయితే మీ రోజును పాజిటివ్గా స్టార్ట్ చేస్తారని, సోషల్ మీడియా భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని, అందులో మీకు ఏదైనా నచ్చింది కనిపిస్తే దానిని జీర్ణించుకోక మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అవేంటో పరిశీలిద్దాం ఈ వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. సోషల్ మీడియాలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే డేటా దుర్వినియోగం, వేధింపులు. సైబర్ నేరగాళ్లు యూజర్ అకౌంట్స్ నుంచి డేటా సేకరించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మహిళల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కేటగాళ్లు సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకొని తర్వాత వారిని వేధిస్తున్నారు. మరికొందరు డబ్బులు కాజేస్తున్నారు. ఆందోళన, ఒంటరితనం, సోషల్ మీడియాతో ప్రపంచంతో

0: కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ దీనితో నష్టాలు కూడా ఉన్నాయి. ఇది మీలో ఆందోళన, ఒంటరితనం భావాలను రేకెత్తిస్తుంది. మీ డేటాకు భద్రత ఉంటుందా లేదా అనే దానిపై ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. మరోవైపు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం మూలాన ఇతరులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఏర్పరచుకోలేరు. ఇది భవిష్యత్తులో మీ ఒంటరితనానికి దారితీస్తుంది. డియర్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఇంతగా విస్తరిస్తుంది అంటే దానికి కారణం ఏమిటి అంటే COVID-19 తర్వాత అందరు ఇంటికే పరిమితం కావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సడన్గా ఒక్కసారి బోర్డం అనేది తెలిసింది. 24 గంటలు ఇల్లు కదలకుండా కూర్చోవాలి అంటే ఏం చేయాలి? అప్పటి వరకు వాళ్ళు బిజీగా ఉన్న లైఫ్ స్టైల్, పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళడము, ఇంట్లో వాళ్ళు ఎంప్లాయీస్ అయితే ఆఫీస్కి పరిగెత్తడము, హౌస్ వైఫ్కి వీళ్ళందరినీ చూసుకొని ఇంటి పని చేసే లోపల అయిపోయేది. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఒక్కసారిగా ఆగిపోయింది ప్రపంచం. అప్పుడు ఎంత పని చేసినా కానీ ఇంకా టైం ఉండేది. ఇంకా ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ స్లోగా ఫస్ట్ 2-3 డేస్ బాగానే ఉన్నారు. స్లోలీ దే గాట్ ఇన్ టు సోషల్ మీడియా. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభం అవ్వడంతో ఆన్లైన్ వర్క్ అయిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్తో ఇక అందరూ ల్యాప్టాప్లకి ఫోన్లకి పరిమితం అయ్యి ఒకదాని వెంట ఒక సైట్లు చూసుకోవడము, గ్యాప్ వచ్చిందంటే వాళ్ళ నెట్వర్కింగ్ సైట్స్, వాళ్ళ అకౌంట్స్ చెక్ చేసుకోవడము, నోటిఫికేషన్స్ చెక్ చేసుకోవడంతో స్టార్ట్ అయింది. ఇక రీల్స్ మొదలయ్యాయి, చిన్న చిన్న ఫన్నీ క్లిప్స్ మొదలయ్యాయి, అలా ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడము, కామెడీ జోక్స్ ఇవి అయిపోయి ఇప్పుడు ఏకంగా అదొక అడిక్షన్లోకి దిగిపోయారు. చాలామంది అయితే పేరెంట్స్ కరెక్ట్గా ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏదో క్రియేటివ్ దాంట్లో పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ అని, మ్యూజిక్ అని, ఆర్ట్ లెసన్స్, స్కల్ప్టింగ్, రైటింగ్, ఇలా ఏదో నేర్పించారు. అది ఎంతకాలం నేర్పుతారు? మళ్ళీ పేరెంట్స్ ఎలాగో బిజీ కావాలి, మళ్ళీ పిల్లలు మొదటి దశకే వచ్చారు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్ ఎవరైనా కానీ ఒక పోస్ట్ పెడితే దాన్ని మంచి ఫిల్టర్స్ యూజ్ చేసి ఇలా పెడుతూ ఉంటారు. ఇతరులు చూసేవారికి ఐదర్ జెలసీ అన్నా కనబడుతుంది, లేకపోతే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అన్నా దెబ్బతింటుంది. ఎక్కడికో టూర్కి వెళ్ళాము, ఏదో మంచి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అని, లేకపోతే వాళ్ళు ఇంట్లో వండుకున్నవి ఏదో ఒకటి, వాటిని మంచి పర్ఫెక్ట్ పిక్చర్ ఒకటి తీసి పెడుతూ ఉంటారు. సో దేర్ ఆర్ 2 రియాక్షన్స్ విచ్ కమ్ అవుట్ ఆఫ్ లుకింగ్ అట్ దీస్ పిక్చర్స్. ఐదర్ జెలసీ వస్తుంది ఆ పిక్చర్స్, లేదా మేమెందుకు ఇలా చేయలేకపోతున్నాం అనేది వస్తుంది. మెచ్యూర్డ్ పీపుల్కి ఈ అవేర్నెస్ ఉంటుంది, కానీ యంగ్స్టర్స్కి ఏంటంటే పోల్చుకోలేకపోతారు, తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మేమెందుకు అలా ఉండొద్దు అని దే ఆల్సో స్టార్టెడ్ పోస్టింగ్ పిక్స్, దే ఆల్సో స్టార్టెడ్ మేకింగ్ రీల్స్, దే ఆల్సో స్టార్టెడ్ కంపీటింగ్ విత్ అదర్ పర్సన్ హూ ఈజ్ అ ఫేక్. అంతేకాకుండా ఫేక్ అకౌంట్స్ కూడా మరీ ఎక్కువైపోయాయి. ఒక అధ్యయనం ప్రకారము ఫేక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఉన్నాయని వెల్లడైందండి. దట్ మీన్స్ ఎవ్రీబడి ఈజ్ మెయింటైనింగ్ అండ్ ఆల్టర్నేట్ ఆర్ అ ఫేక్ అకౌంట్ అనేది తెలిసింది. ఏమిటి అంటే మన జీవితంలో కోల్పోయింది మన ఫేక్ అకౌంట్ ద్వారా చూసి ఏదో కొంచెం సంతృప్తి పొందుతారనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్. అయితే ఇలా చేయడం ద్వారా కంటిన్యూ అవుతే నిజంగా మనకు ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ లాగా ఉండి ఒక డిసార్డర్ కిందికి లాగుతుందని సైకాలజిస్ట్ అంటూ ఉన్నారండి. అంతేకాకుండా ఒక్కసారి మనం ఒక పొజిషన్లో కూర్చొని గంటల తరబడి అదే పొజిషన్లో కూర్చుంటే పోస్చరల్ డిఫెక్ట్స్ కూడా వస్తాయట అని డాక్టర్స్ అంటున్నారు. అందుకే ఫ్రీక్వెంట్గా 10-15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్లో మనము కొంచెం ఫిజికల్గా వాక్ చేయడం, బ్రిస్క్ వాక్ లేదా సిటప్స్ కానీ ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే బాడీలో మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకు ఈ మధ్య ఏంటంటే ఆ రీల్స్ వచ్చేదాకా వాటి అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. సోషల్ మీడియా వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. అందుకే సోషల్ మీడియా పక్కన పెట్టండి, పుస్తకాలను చదవండి అని. విత్ దిస్ వండర్ఫుల్ మెసేజ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెన్నెలా ప్రోగ్రామ్. బాయ్. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
1: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.

0: మురారి సినిమాలోంచి వండర్ఫుల్ పాట, అనురాధ గారు అలాగే బాలుగారు పాడినటువంటి పాట విన్నారు కదా. ఇక మరి ఇప్పుడు ప్రజెంట్ తర్వాత మనం వినబోయేటువంటి ఈ ఆల్ టైమ్ డ్రైవ్ హిట్స్లో నెక్స్ట్ సాంగ్ కమ్స్ సింహరాశి సినిమాల నుండి ఉదిత్ నారాయణ అలాగే సుజాత పాడిన ఒక వండర్ఫుల్ పాట వింటాం, సత్యభామ సత్యభామ.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తరతరాల తరగని ఆనందం అలరించే ఈ సంపూర్ణ వినోదం. తరువాత మనం వినబోయే మరొక పాట ఆది సినిమాలో నుండి ఉదిత్ నారాయణ్ గంగా గారు పాడినటువంటి వండర్ఫుల్ పాట మీకోసం వెయిట్ చేసేస్తుంది. ఒక మంచి లవబుల్ సాంగ్ అన్నమాట. ఈ పాటని కంపోజ్ చేసింది మణి శర్మ గారు, పాటను రాసింది చంద్రబోస్ గారు. స్టే ట్యూన్డ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: ये 21वीं सदी के भारत के लिए बहुत ऐतिहासिक कार्य संपन्न हुआ है. ये डेडिकेटेड फ्रेट कॉरिडोर इस बात का साक्षी है कि बीते 12 साल में देश की काम करने की संस्कृति कैसे बदली है.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మేధ సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళ రంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమావేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫైనాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఛా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగగా, నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ, రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహదపడే అంశాలను, సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ, యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
2: బైలెట్రల్ ద్విపక్షీయ వార్త బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగీ. రష్యా ఔర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహి హై ఉస్కి బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్త హోంగే తో బహుత్ సారే

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో

0: मुद्दे ऊपर उठ के आएंगे और उसमें एक ये मुद्दा भी रहेगा।
1: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు ప్రభుత్వానికి భారత్ సానుభూతి సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
0: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
1: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అధవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తా నగర్ వేదికగా 72వ జాతీయ ఫిల్మ్ అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢవాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిల్మ్ అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిల్మ్ అవార్డులు సినిమా రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను గుర్తిస్తాయి. క్రీడలు. అహ్మదాబాద్లో జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్ 3వ దశలో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పురుషుల టీం ఈవెంట్లో 2 బంగారు పతకాలు, మహిళల రీకర్వ్ విభాగంలో 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. కాంపౌండ్ టీం ఈవెంట్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామిల జోడీ ఇరాక్ జంటపై 152-139 పాయింట్ల సాధికార ఆధిపత్యంతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక హర్వీందర్ సింగ్, విజయ్ సుండీల రీకర్వ్ జోడీ స్లోవేకియా బృందంపై 6-2, 6-2 తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన, పూజల జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్లో పాల్గొన్న శీతల్దేవి, పారల్ నాగ్లాలపై చైనా జట్టు పైచేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి 6వ సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారు కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన పాష్ యాక్ట్ అనే అంశం గురించి డాక్టర్ రఘువీర్ మమతా అచంట గారితో శ్రీమతి ఐనంపొడి శ్రీలక్ష్మి గారు జరిపిన సంభాషణ వింటారు.

0: ఈ రోజు కార్యక్రమంలో పాష్ యాక్ట్ గురించి కొన్ని విశేషాలు మనకు అందించబోతున్నారు డాక్టర్ మమత ఆచంట గారు. నమస్కారం అండి మమత గారు.
1: నమస్కారం అండి.
0: ఎన్నెన్నో చట్టాలు వచ్చాయి, కానీ ఈ పాష్ యాక్ట్ అనేది మనకి చాలా ఇప్పుడు చాలా వినపడుతున్నది. దాంట్లో సరియైన అవగాహన కూడా జనాలకు లేదు అన్నది మనందరికీ తెలిసిన వాస్తవమే. కాబట్టి అసలు యాక్ట్ ఏంటి, దేనికోసం దీన్ని వినియోగిస్తున్నారు?
1: ముఖ్యంగా పనిచేసే ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టమే పాష్ యాక్ట్ అండి. ఆ స్త్రీలకి పనిచేసే ప్రదేశాల్లో వాళ్ళకి ఎలాంటి వేధింపులు లేకుండా వాళ్ళు బాగా పనిచేయడానికి, ఏ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టం ఎలా వచ్చింది అనేది. ముందు మనకి దీన్ని విశాఖ గైడ్ లైన్స్గా రావడం జరిగింది. తర్వాత 2013లో దీన్ని పాష్ యాక్ట్గా తీసుకురావడం జరిగింది. అంతకుముందు బన్వరీదేవి అనే ఒక ఆవిడ, ఒక ఫీల్డ్ వర్కరు, ఒక చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆమెని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఆమె భర్త పిల్లల ముందే రేప్ చేయడం జరిగింది. ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా సరిగ్గా తీసుకోని పరిస్థితి. తర్వాత కంప్లైంట్ తీసుకున్న ఆ కేసు దాదాపు హైకోర్టు వరకు కూడా వెళ్ళింది, ఎందుకంటే ప్రతి చోట కొట్టేశారు ఆ కేసుని. అప్పుడు ఒక విశాఖ అనే సంస్థ ఢిల్లీలో వాళ్ళు ఈ కేసును టేకప్ చేసి సుప్రీంకోర్టులో ఈమె తన వర్క్ తను చేస్తోంది, ఒక బాల్య వివాహం ఆపడం తన విధి, తను చేస్తుంటే ఇలా జరిగిందని పెట్టడం, దాని వలన సుప్రీంకోర్టు దాన్ని తీసుకుని ఆ వాళ్ళని శిక్షించమని చెప్పి అప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. పని చేసే ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురి కాకుండా ఎలా ఉండాలి అనేది గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ ముందు మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడము, అలాగే మనకి మానవ హక్కుల డిక్లరేషను, సీడా ఏదైతే మనకి మహిళలపై ఎలాంటి వేధింపులు ఉండకుండా ఉండడానికి వచ్చిన ఒక ఒడంబడిక, ఇలాంటివన్నీ కూడా పనిచేసే ప్రదేశాల్లో మహిళలకి రక్షణ ఉండాలి, రక్షణ బాధ్యత ఆ ఎంప్లాయర్ది అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది 2013లో చట్టంగా మనకి రావడం జరిగిందండి. దీన్ని అన్ని చోట్ల ఎక్కడైతే ఏదైనా ఆఫీస్ కానీ ఎక్కడైనా సరే మహిళలు పనిచేసే దగ్గర,
0: అసంఘటిత కార్మికుల లేకపోతే
1: అందరికీ, అసంఘటిత కార్మికుల నుండి ఎవరికైనా ఈ చట్ట పరిధిలో వస్తారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే మొట్టమొదటిగా 10 మంది ఉమెన్ పనిచేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది పెట్టుకోవాలి అనేది ఈ చట్టం చెప్తుంది. 2 కమిటీల గురించి ఈ చట్టం చెప్తుందండి. మనకందరికీ తెలుసు పనిచేసే ప్రదేశాల్లో మహిళలు అనేక రకాల వేధింపులకి గురవుతూ ఉంటారు. అవి మాటల దగ్గర నుంచి చూపుల దాకా, తర్వాత లైంగికంగా చేతల దాకా, తర్వాత ప్రమోషన్ల కోసమో, ఇంకోటో వాళ్ళని భయపెట్టో, ఇంకోటో వాళ్ళని లోబర్చుకోవాలనే ఉద్దేశంతోనో ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువ. ఇప్పటికీ కూడా చాలా తక్కువ పర్సంటేజ్ మహిళలే సంఘటితంగా అంటే ఒక ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నారు. అసంఘటితంగా పనిచేసే మహిళలే ఎక్కువ. ఎప్పుడైనా మహిళకి ఏదైనా బాస్ ఇలా అన్నాడు, కొలీగ్ ఇలా అన్నారు, లేకపోతే ఫలానా వ్యక్తి ఇలా చేశారు అని ఇంట్లో చెప్తే ఉద్యోగం మానే అంటారు. ఫస్ట్ వచ్చే మాట అదే. కాబట్టి ఆ మహిళకి ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అమ్మో పోలీసుల దగ్గరికి వెళ్ళాలా, కోర్టుల చుట్టూ తిరగాల, మన పరువు ఏమైపోతుందో, నన్ను ఏమని బ్రాండ్ చేస్తారో, ఎందుకంటే కంప్లైంట్ చేసిన మహిళని ఈమెకు చాలా కాంప్లికేటెడో, ఈ అమ్మాయి చాలా ప్రాబ్లమాటిక్కో అనే బ్రాండింగ్ వచ్చేస్తుంది. సో ఆ భయంతో చాలామంది అసలే కంప్లైంట్ చేయరు. అందుకనే అంతర్గతంగా వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడానికి ఈ అంతర్గత కమిటీలని, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ని పెట్టారండి. ఎంత బ్యూటిఫుల్ కమిటీస్ అంటే ఇవి, ఆ మహిళకి తన ఇల్లు తను బాగు చేసుకోవడానికి ఆ ఆర్గనైజేషన్కి ఇది ఒక అవకాశం. తర్వాత ఆ మహిళకి అటు పోలీసో కోర్టో తిరగకుండా తన ఆఫీసులోనే చెప్పుకోవడానికి ఒక మనుషులు దొరుకుతారు. సో అంత మంచి ఇది. తర్వాత సివిల్ కోర్ట్ అథారిటీ ఇచ్చారు, ఏదైనా ఎవరినైనా సమ్మన్ చేయొచ్చు, ఎవరినైనా

డాక్యుమెంట్స్ అడగచ్చు, మేనేజ్మెంట్ కూడా వీళ్ళు సలహాలు ఇవ్వాలి, అలాంటి అధికారాలు వీళ్ళకి ఇచ్చారు. సో ఐదుగురు సభ్యులతో ఇంటర్నల్ కంప్లైంట్, ఐదుగురు అని కాదు, ఒక కన్వీనర్ సీనియర్ మోస్ట్ లేడీ ఆఫీసర్ దానికి చైర్పర్సన్ గాను, తర్వాత మహిళా మెంబర్లు ఇద్దరు 50-50%, మగవాళ్ళు ఇద్దరు, అన్ని బ్రాంచ్లు నుంచి కూడా దాంట్లో ప్రాతినిధ్యం ఉండేట్టు. 3-4 ఆఫీసులు ఉంటే అక్కడ ఎక్కువ మంది మహిళలు పనిచేస్తుంటే ప్రతి చోట ఒక్కొక్క కమిటీ పెట్టుకునేటట్లు అలాంటివన్నీ ఇచ్చారు. ఈ కమిటీ అధికారాలు ఏంటంటే, మొట్టమొదటిగా అందరికీ అవగాహన కల్పించడం, తర్వాత ఇలాంటి కేసులు వచ్చినప్పుడు వాళ్ళు టేకప్ చేయడం, ఆ మహిళ యొక్క అంటే వాళ్ళ కంప్లైంట్ ని రిటర్న్ ఫామ్ లో తీసుకోవడం, ఆమె రిటర్న్ ఫామ్ లో ఇవ్వలేకపోతే వీళ్లే ఆమె చేత రాయించి తీసుకోవడం, తర్వాత అది తీసుకున్నాక ఎంక్వైరీ చేయడం, అంటే న్యాచురల్ దీని ప్రకారం పక్షపాతరహితంగా ఖచ్చితంగా విచారణ చెయ్యాలి, పూర్తి చెయ్యాలి 3 నెలల్లో, 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి, రిపోర్ట్ రాసి వాళ్ళకి అందజేయాలి, తర్వాత మేనేజ్మెంట్ కూడా 2 నెలల్లోపు యాక్షన్ తీసుకోవాలి. ఇలా టైం పీరియడ్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ మహిళ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా, ఆమె చనిపోయినా, ఆమె తరఫున ఎవరైనా కానీ కంప్లైంట్ ఇవ్వచ్చు, 3 నెలల వ్యవధిలో కంప్లైంట్ ఇవ్వాలి. ఒకవేళ 3 నెలల వ్యవధిలో ఇవ్వకపోతే 6 నెలల్లో కూడా ఇవ్వచ్చని అమెండ్మెంట్ చేశారు. 6 నెలల్లో ఏంటంటే ఆ అమెండ్మెంట్ లో ఒక ఎందుకు ఇవ్వలేకపోయింది కంప్లైంట్ అనేది రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా కేసులో ఎవరైనా వాళ్ళ తరఫున ఇవ్వలేకపోతే చూసిన వాళ్ళు కానీ, కొలీగ్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ కంప్లైంట్ ఇచ్చాక మామూలు విచారణ చేపట్టిన క్రమంలో కూడా ఆ అమ్మాయికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా అదర్ పార్టీ ముందు ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అంతా అయిపోయి రిపోర్ట్ వచ్చాక కూడా అమ్మాయికి ఆ రిపోర్ట్ నచ్చకపోతే మన ఐసీసీ వాళ్లే చెప్పి ఆమెను ఎలాగ పోలీసుల్ని రీచ్ అవ్వచ్చో, లేకపోతే కోర్టు ద్వారా ఎలా న్యాయం పొందొచ్చో కూడా నేర్పించాలి. తర్వాత ఇదంతా అయిపోయాక మేనేజ్మెంటు ఆ యాక్షన్ తీసుకుందా లేదా కూడా చూడాలి. అలానే అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహించాలి. ఎంప్లాయర్ బాధ్యత ఏంటంటే ఇలాంటి కమిటీ ఖచ్చితంగా పెట్టుకోవడం, ఆ కమిటీలో ఎక్స్టర్నల్గా ఒక మెంబర్ని వేసుకోవడం, వాళ్ళు అడ్వకేట్ కానీ ఎన్జిఓ ప్రతినిధి అయి ఉండాలి. దాని వలన పారదర్శకత వస్తుంది, ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడం, ఇది ఎంప్లాయర్ బాధ్యత. అలాగే యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ప్రతి సంవత్సరము. అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారము ముందు ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేశాక తర్వాత డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వాళ్ళ సర్వీస్ రూల్స్ ప్రకారం చేయించాలి. అలానే సర్వీస్ రూల్స్ ప్రకారం కూడా వాళ్ళకి శిక్షలు పడతాయి. ఎక్కడైతే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ లేవో అక్కడ లోకల్ కంప్లైంట్ కమిటీస్ ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ కింద ఉంటాయి. ప్రతి తాలూకా, ప్రతి మండలాన్ని నుంచి ఒక అధికారిని, అలాగే 2 సోషల్ వర్కర్స్, 1 సీనియర్ మోస్ట్ లేడీ ఆఫీసరు దీంట్లో మెంబర్స్గా ఉంటారు. ఎక్కడైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో, సపోజ్ మీ ఇంట్లో పనిచేసే ఆమెకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది, అలాంటి వాళ్ళు ఏదైనా ఇలాంటి వేధింపులకు గురైతే వాళ్ళు లోకల్ కంప్లైంట్ కమిటీకి వెళ్ళొచ్చు. కలెక్టరేట్లో ఈ లోకల్ కంప్లైంట్ కమిటీవి ఉంటాయి, వాళ్ళు కూడా దీని మీద అవగాహన చేయడం. ఐసీసీలు అన్ని చోట్ల ఉన్నాయా లేదా వాటి కమిటీల రిపోర్ట్స్ తీసుకోవడం కూడా ఎల్సీసీ లోకల్ కంప్లైంట్ కమిటీ చేస్తుంది. తర్వాత ఎంత విస్తృతంగా ఇచ్చారు అంటే, ఇక్కడ ఆ సంస్థలో పనిచేసే మహిళే కాదు, ఆ సంస్థకి విజిట్ చేసిన, ఒక ఇంటర్న్గా వెళ్ళినా, ఏదైనా కాంట్రాక్చువల్ లేబర్ అయినా, ఊరికే పనిచేయడానికి లేబర్గా వెళ్ళినా, ఎలాంటి వాళ్ళైనా, అలాగనే ఆమె ఆఫీస్కి వచ్చే క్రమంలో ట్రాన్స్పోర్ట్లో జరిగిన ఇలాంటివి, ఆమె వస్తుంటే ఎవరైనా వేధించినా, ఇవన్నీ కూడా ఐసీసీ కిందకే వస్తాయి. అంటే ఆ ఎంప్లాయర్ బాధ్యత ఆమె సేఫ్గా వెళ్ళడము, అలాగనే ఆ క్రమంలో తన సంస్థలో, తన ఆఫీస్లో వచ్చిన ఏ మహిళ కూడా ఇబ్బంది కలగకుండా చూడడం. తర్వాత ఇంకొకటి, డెఫినిషన్లో కూడా ఇక్కడ వేధింపులు అనేదానికి చాలా వైడ్ డెఫినేషన్ ఇచ్చారు. ఆ స్త్రీ అన్కంఫర్టబుల్ ఫీల్ కాకూడదు, అంటే తనకి ఇష్టమయ్యి ఎవరితో అయినా బాగానే ఉంటే అది వేరే విషయం, కానీ ఆమెకి ఇష్టం లేకుండా, ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూ, ఆమె వేధింపుకి గురి అయ్యాననే ఫీలింగ్ ఉంటే తప్పనిసరిగా ఇది ఈ చట్టం పరిధి కిందకు వచ్చేటట్లు చేశారు. అందుకనే ఆ వేధింపులకి దానికి చాలా పెద్ద డెఫినేషన్ ఇచ్చారు. ఇంకొకటి, ఇక్కడ 3 రకాలైన ఇంగ్రీడియంట్స్ ఉండాలి. ఒకటి లైంగిక వేధింపు అయి ఉండాలి, ఒకటి హెరాస్మెంట్, ఇంకొకటి పని చేసే ప్రదేశంలో పనిచేసే దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి. తర్వాత ఆమె అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ఉండాలి, ఆమె కన్సర్న్.

0: లేకుండా జరిగి ఉండాలి. ఈ మూడు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వేదం. ఇప్పుడు కొన్నిసార్లు నాకు ఈ పని చెప్పి వేధిస్తున్నారు, లేకపోతే నన్ను అనవసరంగా వేరే ట్రాన్స్ఫర్ చేశారు, అవన్నీ కూడా సర్వీస్ రూల్స్ కిందకు వస్తాయి. దాంట్లో లైంగికత ఉంది, వాళ్ళు ఆ ఆలోచన విధానంతో చేశారు అంటే ఖచ్చితంగా ఇది పని చేసే ప్రదేశంలో వచ్చే లైంగిక వేధింపుల చట్టం కిందకే వస్తుంది. ఎవరైనా కంప్లైంట్ చేయలేకపోయిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద, అలానే జాతీయ మహిళా కమిషన్ కింద ఈ బాక్స్ అనేది పెట్టారు. ఎవరైనా సరే తమ మీద ఇలాంటివి జరుగుతున్నాయి, వాళ్ళ సంస్థలో వాళ్ళకి న్యాయం జరగదు అని అనుకున్న వాళ్ళు దానికి కూడా కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళే టేకప్ చేసి ఆ ఫలానా ఆర్గనైజేషన్స్ తోటి తీసుకుంటారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ సంస్థలంటే పనిచేసే ప్రదేశాలంటే ఆఫీసులే కాదు, ఈవెన్ స్కూల్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ, అలాగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ కానీ ఎనీథింగ్, ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషను, అలాగే అసంఘటిత కార్యక్రమం అంటే ఏదైనా కానీ కూలి పని చేసుకునే ప్రదేశం దగ్గర నుంచి అన్నీ కూడా పని ప్రదేశాలే అన్నారు. సో అందువలన స్కూళ్ళల్లో కూడా పెట్టాలి ఇలాంటి కమిటీలు, అక్కడ ఉన్న టీచర్లకే కాదు స్టూడెంట్స్ కోసం కూడా ఇవ్వాలి. సో ఇలాంటి కమిటీలు ఖచ్చితంగా అన్ని చోట్ల ఉండాలి అనేది చెప్తున్నారు. మూడు నెలలకి ఒక మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్లో అసలు ఏమైనా అలాంటివి జరుగుతున్నాయా, జరగకుండా ఉండడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి, సీసీ కెమెరాలు పెట్టాలా, లైటింగ్ బాగుండాలా, ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉండాలా, ఏముండాలి మహిళలకి అనేది చూడాలి. సో ఇవన్నీ కూడా ఎంప్లాయర్ బాధ్యత అన్నమాట. అందుకని ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా మహిళా విభాగము, పోలీసు, తెలంగాణ పోలీసు సాహస్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. మహిళా భద్రతా విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ వెబ్సైట్ లోకి వెళ్ళి సాహస్ నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. సాహస్ లో ఏంటంటే ముఖ్యంగా దీని మీద అందరికి అవేర్నెస్ కలగజేయడం, కార్పొరేట్స్ లోను, పెద్ద పెద్ద ఆఫీసుల్లోను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. తర్వాత ఏమేం గైడ్ లైన్స్ ఉండాలి, ఎలా ఉండాలి, ఐసీసీ ఎలా నిర్వర్తించాలి అనేది కూడా చెప్తున్నారు. సో దాని ద్వారా మహిళా భద్రతా విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ టీఎస్ పోలీస్ వెబ్సైట్కి వెళ్తే మీరు అక్కడ సాహస్ అనే దాని నుంచి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇదే కాకుండా మామూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఈ చట్టం కింద, పాష్ యాక్ట్ కింద కంప్లైంట్ ఇవ్వచ్చు. దాంట్లో ఇప్పుడు అనేక రకాల వేధింపులు, లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల అన్నిటి కిందకి ఇది వర్తిస్తుంది, అవి కూడా దీనికి యాడ్ చేయొచ్చు. అలాగే ఏమి వద్దు అనుకుంటే కోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి మహిళలు పనిచేసేటప్పుడు తెలివిగా ఉండాలండి. మనం బౌండరీస్ మనం జాగ్రత్త పెట్టుకోవాలి, అంటే ఫిజికల్ బౌండరీ కాదు, మనని ఎవరైతే అనవసరంగా మనతోటి ఇది చేస్తున్నారు, ఎవరి నుంచి రిస్క్ ఉంది, రిస్క్ అసెస్మెంట్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే తప్పనిసరిగా వాయిస్ అవుట్ చేయాలి. చాలామంది ఊరుకోవడం వల్లనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇతర మహిళల మీద చేసే అవకాశం దొరుకుతుంది. కాబట్టి వీటి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకునేటట్లు అన్ని సంస్థలు చూడాలి.
1: పోష్ యాక్ట్ అనేది ఎంతవరకు ఉంది, మనకి ఉన్న పరిధి ఏంటి, మనకి ఎంతవరకు విస్తారంగా కూడా ఉపయోగించుకోవచ్చో వివరంగా తెలియచేశారు. మరి బ్రేక్ ద సైలెన్స్, మీ సైలెన్స్ ని బ్రేక్ చేయండి, నిశ్శబ్దంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. నమస్కారం అండి మమత ఆచంటి గారు.
0: థ్యాంక్స్ అండి, నమస్తే.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన పాష్ యాక్ట్ అనే అంశం గురించి డాక్టర్ రఘువీర్ మమత ఆచంట గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారు జరిపిన సంభాషణ విన్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

పాటతో ప్రయాణం కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 7:31 అవుతోంది. ఇక ఆల్ టైమ్ హిట్ సాంగ్స్లో ఇవాళ మనం ఫస్ట్ వినబోయేటువంటి పాట కొదమసింహం. ఈ మూవీకి గాను బాలుగారు చిత్రగారు పాడినటువంటి స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ అనే పాట ఇప్పుడు మనం వినబోతున్నాం. అండ్ ఈ పాటని రాసింది వేటూరి గారు, కంపోజ్ చేసింది రాజ్ కోటి గారు. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. నెక్స్ట్ మనం వినబోయేటువంటి పాట మనోగారు పాడినటువంటి వండర్ఫుల్ పాట అండి. ఇది ఆల్ టైమ్ మనం ఒక డిక్షనరీ లాగా సేవ్ చేసి పెట్టుకుంటాము అండ్ ఏ రీల్ అయినా దీంతో షేర్ చేస్తాం. ఐ మీన్ ఈ సాంగ్తో షేర్ చేయడానికి ఇష్టపడతాం అన్నమాట. ఎందుకు ఏంటా సాంగ్ అనుకుంటున్నారు కదా, నరసింహ సినిమా గాను కిక్కు ఎక్కెళ్ళే అంటూ ఆయన పాడినటువంటి పాట అండ్ రజనీకాంత్ సార్ స్టెప్స్ అమేజింగ్గా ఉంటాయి ఈ పాట పైన. సో ఈ సాంగ్ ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను అనమాట. ఈ పాటని రాసింది ఏఎం రత్నం అండ్ శివగణేష్ గారు, అలాగే కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ గారు. స్టే ట్యూన్డ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హిట్స్ వింటున్నాం కదా. తరువాతి పాట బాలుగారు, చిత్రగారు పాడినటువంటి పాట రావోయి చందమామ సినిమాలో నుండి, మల్లె పువ్వ. వేటూరి గారి రచన, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో.
3: నాకు రాదు పో,
4: నీకు వస్తుంది పో. అంతే
3: లల్లా.
4: That's good.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆల్ టైమ్ హిట్స్ పాటతో ప్రయాణంలో మనం వింటూ ఉన్నాము. ఇక తర్వాత మనం వినబోయేటువంటి మరొక పాట పెదరాయుడు ఈ చిత్రంలో నుంచి బాలుగారు చిత్రగారు పాడినటువంటి పాట, భువనచంద్ర గారి రచన, మ్యూజిక్ డైరెక్షన్ కోటి. బావ వినువు, ఇది ప్రజెంట్ సోషల్ మీడియాని తెగ షేక్ చేసేస్తున్నటువంటి సాంగ్. ఆల్ టైమ్ హిట్టే, ఇప్పుడు ఇంకాస్త ట్రెండింగ్లో ఉంది.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

వంటి ద లాస్ట్ పాట ఆజాద్ సినిమాలో నుంచి హరిహరన్ చిత్ర పాడినటువంటి వండర్ఫుల్ పాట సుడిగాలిలో, వేటూరి రచన, మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్లో. స్టే ట్యూన్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్.

సభాపతిపై అనుచిత వ్యాఖ్యల అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని స్వీకరించిన ఆయన దానికి అనుగుణంగా మండలిలో ఈ మేరకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీల సస్పెన్షన్ను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు ముందుగా మండలి ఆవరణలో బైఠాయించారు. ఆ తరువాత తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించేందుకు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలందరూ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎస్సీల పట్ల మానసిక అస్పృశ్యత ఇంకా కొనసాగుతోందని మంత్రి దామోదర రాజనరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ను అవమానించినందుకు బీఆర్ఎస్ నేతల్లో పశ్చాత్తాపం లేకపోవడం, అత్యున్నత పదవిలోని వ్యక్తికి ఇటువంటి అవమానం జరగడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల రిమాండ్ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. అలాగే వారితో పాటు కేసు నమోదు కాబడిన ఇతర నేతలు కూడా తగిన పూచికత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. సామాజిక సేవ, పరిశుభ్రతలను నిత్యకృత్యంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు.

0: శ్రీలంక నాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరిపే ఈ 3 రోజుల పర్యటనలో ఆయన అక్కడ ఉన్న భారతీయ సమూహంతో కూడా ముఖాముఖి సమావేశమవుతారు. అరుణాచల్ ప్రదేశ్లోని వాచా, చైనాలోని దమాయిలలో భారత్ చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశాలు జరిగాయి. ఆగస్టు 2025-26లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల అవగాహన ఒప్పందాల ప్రకారం ఈ సమావేశాలు నిర్వహించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుమలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

కొంచెం మస్తీ బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. మస్తీ మజా కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే కీర్తి. ప్రతిరోజు బోల్డ్ అంత వైరల్ అయిపోయి ట్రెండింగ్ లో నిలుస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ని అలా మస్తీ మజాలో మనం మాట్లాడుకుంటాము. అండ్ అలాగే వావ్ అని అనుకుంటాము, బికాస్ సిచ్యువేషన్ తగ్గట్టు ప్రతిరోజు మన లైఫ్లో ఎంతో కొంత కొత్తదనం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ రోలర్ కోస్టర్ రైడ్ ఉంటేనే లైఫ్ జీల్ బాగుంటుంది. కాబట్టి బాగా ఇష్టంగా మనం ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్ కూడా మస్తీ మజా అని, వాటితో పాటుగా మంచి సాంగ్స్ కూడా వినిపిస్తాను. అండ్ అఫ్కోర్స్ మీకు ఏమైనా సాంగ్ డెడికేషన్స్ కావాలన్నా కూడా యూ కెన్ మెసేజ్ మీ 04023240852 నంబర్కి. ఏమంటారు, ఓకేనా? చలో మరి వాళ్ళ మస్తీ మజాలో అంత ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ రోలర్ కోస్టర్ విషయాలు ఏమిటి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ చాలా వరకు పాటలు కూడా, కొన్ని మెసేజెస్ కూడా వచ్చాయి. మన వాళ్ళందరూ బోల్డ్ అని మెసేజెస్ చేసేసారు. ఇవన్నీ కూడా ఒక పాట తర్వాత డీటెయిల్డ్గా చెప్తా. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కొంచెం మస్తి బోలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివేక్ భారతి ఆకాశవాణి తెలుగు.
1: దేవకి వసుదేవ నందన ఈ సినిమాలో నుంచి సింహ అండ్ ఉమానేహ పాడినటువంటి బంగారం బంగారం అనే పాట విన్నారు కదా. ఎస్, అండ్ అఫ్కోర్స్ బంగారం అంటే గుర్తొచ్చింది మీకు తెలుసా, ఇవాళ బంగారం రేటు కాస్త పెరిగింది. నిజం ఇది ఓకే ఓకే అని అనిపించేలాగున్నా సమ్టైమ్స్ ఇది కూడా రోలర్ కోస్టర్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు రేట్ పెరుగుతుందో ఎప్పుడు రేట్ తగ్గుతుందో తెలియదు. ఈ మధ్యకాలంలో కొన్ని అప్పుడప్పుడు సెలబ్రేషన్స్ పెళ్ళిళ్ళు అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఏదో అయిపోయింది. కానీ మళ్ళీ గోల్డ్ రేట్ పెరగడం అనేది ఎందుకో కాస్త పెయిన్ఫుల్గా అనిపించింది మళ్ళీ కొనుక్కుందాం అనుకునేటువంటి టైంకి. సో ఆ మాట జస్ట్ ఆ పిలుపుకే పరిమితం అయిపోతుందో ఏమో, అంటే ఎవరైనా పిలవాలంటే ముద్దుగా బంగారం అని పిలుచుకుంటాం కదా, అక్కడికి ఆగిపోతుందా అని చాలామంది అనుకుంటున్నారంట. అండ్ ఇది ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ టాపిక్గా కూడా మారింది. ఎందుకు అనంటే ప్రతి ఫ్యామిలీస్లో జనరల్గా జరిగే డిస్కషనే ఇది. బంగారం రేటు పెరిగిందంట మళ్ళీ కొనగలవో లేదో, బంగారం రేటు తగ్గిందంట వీలైనంత తొందరగా కొనుక్కుంటే బాగుంటుంది అని. అఫ్కోర్స్ మరి మీ ఇళ్లలో కూడా గోల్డ్ రేట్ కంపారిజన్స్ అలా జరిగినప్పుడు ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా జరుగుతూ ఉంటాయా? లెమినో 04023240852 నెంబర్కి మెసేజ్ చేయండి. కీర్తి ఇక్కడ మీరు చెప్పే సమాధానాన్ని లైవ్లో షేర్ చేస్తుంది. రైట్, మీకోసం అన్నయ్య సినిమాలో నుంచి ఉదిత్ నారాయణ సుజాత గారు పాడిన పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందమలరించి సంపూర్ణ వినోదం మీకు బస్ ఎక్కే ఛాన్స్ వచ్చి హ్యాపీగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేసే జర్నీ వచ్చిందనుకోండి, ఎవరైనా వద్దనుకుంటారా? నేనైతే అస్సలు వద్దనను. కానీ కీర్తి ఒకసారి ఆలోచించు, మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసే బస్సెస్లో అంత కంఫర్ట్ ఎక్కడిది అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఉన్నాయి, మన స్టేట్లో కాదు బట్ కేరళలో మాత్రం నిజంగా ఇలాంటి బస్సెస్ ఉన్నాయి తెలుసా. సోషల్ మీడియాలో ఈ బస్సెస్ గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. నిజం, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆ బస్సు అలా ఎక్కితే చాలు భలే క్రేజీగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇది యాక్చువల్గా తిరువనంతపురం నుండి కొచ్చి రూట్లో వెళ్ళేటువంటి ద జనరల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సే. అయితే ఇందులో మీకు మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందంటే హ్యాపీగా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఏమైనా తినాలి అనిపిస్తే రిఫ్రెష్మెంట్స్ తీసుకొని తినొచ్చు. చక్కగా ఏసీ ఉంటుంది అండ్ మీరు మొబైల్ ఛార్జింగ్తో పాటు మీకు అసలు మొబైల్ డేటా కూడా అక్కర్లేకుండా ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేసేస్తున్నారు. ఇన్ని అవైలబిలిటీస్ ఉన్నాయా అది ఒక్క బస్సులోనా అంటే అవును. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ బస్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయి. నాకు తెగ నచ్చింది, అరే ఇలాంటి బస్సెస్ ఎందుకు మన దగ్గర ఉండట్లేదు? ప్రతిరోజు అలాగ చేస్తే, ఐ మీన్ అట్లాంటి ఒక ఏమంటారు కంఫర్ట్ ప్రొవైడ్ చేస్తే బస్ జర్నీ చేయడానికి మనకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. హలో హలో, ఇది అందరికీ కాదు. ఎక్కువ లాంగ్ జర్నీ వెళ్ళడానికి అంటే ఒక 2 గంటలో 3 గంటలో ప్రయాణం చేయాలి అనేటువంటి ప్లానింగ్స్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకట. సో ఒకసారి ఎక్కిన వాళ్ళు మిగతా వాళ్ళని కూడా టెంప్ట్ చేయాలి కదా, అందుకని చిన్న షార్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో అలా అప్లోడ్ చేశారు. మనం చూసి ఊరుకుంటామా ఇలా మీకు చెప్పాం, అది విషయం. లెట్ మీ టాక్ మోర్. మరొక మంచి పాట మీకోసం వినిపించేస్తాను, వింటూనే ఉండండి. మస్తి మజా ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి

0: संपूर्ण विनोदम्।
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

కొంచెం మస్తీ బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. మస్తీ మజా వింటున్నాము అండ్ ఇంట్రెస్టింగ్ రోలర్ కోస్టర్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎట్లా నడుచు పోతూ పోతూ పోతూ ఉన్నాయి. అసలు బాగా చదువుకొని సెటిల్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, ఇవే నాకు ఉంటుంది మీకు ఉంటుంది, కానీ అన్ని సిచ్యువేషన్స్ అలా సెట్ అవ్వవు. కొంతమందికి మాత్రం వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, అంతేకాదు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇన్స్పైర్ అయ్యి మాత్రం చిన్నతనంలోనే అంటే అతి తక్కువ వయసులోనే సక్సెస్ అనే కుంభస్థలాన్ని కొట్టడానికి తయారైపోతారనమాట. అటువంటి ఒక పర్సన్ గురించి ఇవాళ నేను చెప్పాలి అని అనుకున్నాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ కూడా. తన పేరు అన్సర్ అహ్మద్. 21 ఏళ్ల అమ్మాయి, ఐఏఎస్ సివిల్స్ సాధించింది ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇక్కడ కాదు, మహారాష్ట్రలో ఉంటుంది. చాలా చాలా నార్మల్ ఏమంటాము రైతు కుటుంబంలో పుట్టినటువంటి పాప. అయితే వాళ్ళ నాన్నగారు పడేటువంటి కష్టం చిన్నతనం నుండి చూసి చూసి బాగా పెయిన్, స్ట్రగుల్ అన్నీ అనుభవించేసిన తర్వాత వాళ్ళ నాన్నకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుందంట. ఆ గిఫ్ట్ తను లైఫ్ లాంగ్ సెక్యూర్గా దాచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయేటువంటి కెరియర్ అయి ఉండాలి అని కోరుకుందట. అంతే, అహర్నిశలు కష్టపడింది, చక్కగా చదువుకుంది, సక్సెస్ కోసం పోరాడింది, ఒక డైమండ్గా ఎంతోమంది మెచ్చుకునేటువంటి స్థాయిలో నిలబడింది. అయితే 21 సంవత్సరంలో ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ కొట్టడం అనేది మాత్రం నిజంగానే సల్యూట్ కొట్టాలి అనిపించేటువంటి ఫీలింగ్ తీసుకొచ్చిన డేస్ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీలో కానీ, తన ఊర్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, తను హీరో అయిపోయింది. అంతేకాదు, ఇలా మనం మాట్లాడుకుంటున్నాం కదా, పేపర్లోకి, మీడియాలోకి, సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యి ఎంతోమందికి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా కూడా ఉండిపోయింది. ఫస్ట్ టైం అటెంప్ట్ చేయడం, సాధించడం, సివిల్స్ కొట్టడం, మాట్లాడుకోవడం కాదు, దాని వెనకాల కష్టం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రుల కష్టం చూసిన వాళ్ళకి అంతకంటే పెద్ద కష్టం ఇంకేది అనిపించదు అని ఒక మారల్ స్టోరీ ఈ పోస్ట్లో తెలిసింది. ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 8:30 కావస్తుంది. ఇది ఇవాల్టి మస్తీ మజా కార్యక్రమం. విన్నారు కదా, ఇంకా ఆసేపట్లో ఏకచిత్ర గీతాలు విందాం. స్టే ట్యూన్డ్.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఏకచిత్ర గీతాలు ఇవాళ మనం వినబోయేటువంటి సినిమా చాలా బ్యూటిఫుల్ సినిమా. ఈ సినిమాకి కథే ప్రాణం. యాక్టర్స్ ఆ కథతో పాటుగా వాళ్ళ నటనతో ఆ మూవీకి పర్టికులర్గా జీవం పోసారని చెప్పాలి. అంత అద్భుతమైన సినిమా ఆ సినిమానే నువ్వొస్తావని. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే తెలుసా. సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం చాలా మందికి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మెమరీస్ని మాత్రం మిగిలించింది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు హీరో హీరోయిన్ చూసుకొనే చూసుకోరు. ఫస్ట్ ఇక్కడ నుండి స్టోరీ మొదలవుతుంది అండ్ అలాగే అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. సో తమిళ్లో రిలీజ్ అయినటువంటి సినిమా ఇది. తుళ్ళత మనమం తుళ్ళం ఇది సినిమా టైటిల్. దాన్ని తెలుగులో రీమేక్ చేశారు నువ్వొస్తావని అనేటువంటి టైటిల్తో. ఇక హీరో హీరోయిన్ ఫిక్స్ అయిపోయారు నాగార్జున అండ్ సిమ్రన్. వీళ్ళిద్దరి కాంబినేషన్ భలేగా ఉండింది అండ్ మ్యూజికల్గా కూడా చాలా సక్సెస్ సాధించినటువంటి సినిమాల్లో హీరో నాగార్జున గారి సాంగ్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఈ మూవీ కూడా ఒకటి అనమాట. సో బ్యూటిఫుల్ అండ్ ప్రెషియస్ మ్యూజిక్ అనిపిస్తుంది. అంతేకాదు ఎస్ఏ రాజ్ కుమార్ గారి ఫీల్ గుడ్ మ్యూజిక్ అందరినీ అలా కట్టుపడేసింది. సినిమా స్టోరీ గురించి ఆబ్వియస్లీ మీకు తెలిసిన నేను మళ్ళీ ఇంకా చెప్తా. అండ్ బిఫోర్ దాట్ చక్కగా పాట కూడా వినిపిస్తా. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान, पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI टेक्नीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026, पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: పాట వినేశారు కదా, ఏకచిత్ర గీతాలు వింటున్నాం మనం. అయితే విఆర్ ప్రతాప్ గారు ఈ మూవీని తెలుగులో డైరెక్ట్ చేయడం జరిగింది. ఆర్బి చౌదరి గారు ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. ఈ సినిమాలో నాగార్జున గారు చిన్ని అనే క్యారెక్టర్లో కనిపిస్తారు. ఆ చిన్ని అనే క్యారెక్టరే సినిమా అంతా ట్రావెల్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు తను ఇష్టపడేవాళ్లే, ప్రతి ఒక్కళ్ళు తన గురించి ఆలోచించేవాళ్లే. అండ్ బై ఎండ్ ఆఫ్ ది డే చిన్ని కూడా అందరి గురించి ఆలోచిస్తాడు, చాలా కేర్ఫుల్గా ఉంటాడు. కానీ తెలియక చేసిన ఒక తప్పు తన మనసులో ఒక నెగటివ్ విత్తనాన్ని నాటేస్తుంది. అది హీరోయిన్ సిమ్రన్ చూసినటువంటి ఒక సంఘటన. అక్కడి నుంచే అసలైన స్టోరీ మొదలవుతుంది. హీరోయిన్ పేరు ఇందు. సో ఇందు చిన్ని ఇద్దరి లవ్ స్టోరీనే ఈ నువ్వు వస్తావని. ఒక చిన్న మెకానిక్గా వర్క్ చేసేటువంటి చిన్ని అసలు ఎలా సిమ్రన్ని లవ్ చేశాడు, అండ్ వీళ్ళిద్దరి స్టోరీ ఎలా కంటిన్యూ అయ్యింది, అండ్ తనని ఎలాగ మాట్లాడించేవాళ్ళు, ఏమిటి స్టోరీ, ఇదంతా అలా అలా అలాగా వెళ్తూ ఉంటుందన్నమాట. ఇందులో మంచి ఫీల్ గుడ్ ఎమోషన్స్ ఉన్నాయి, మంచి లవ్ స్టోరీ ఉంది, దాంతోపాటుగా సెంటిమెంటల్ సీన్స్, మంచి ఫ్రెండ్షిప్, ఇవన్నీ ఆల్ టుగెదర్ ఉన్నాయి. అయితే ఒక సిచ్యువేషన్లో సిమరన్ కళ్ళు పోతాయి. అప్పుడు నాగార్జున తనింటికి తీసుకొని వస్తాడన్నమాట. ఆ టైంలో తనని వెల్కమ్ చేసేటువంటి టైంలో ఉండేటువంటి ఒక సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. హరిహరన్ అండ్ చిత్ర ఇద్దరు కలిసి పాడినటువంటి పాట, ఆ పాట అలా పాడుతూ వింటూ ఉంటే నిజంగానే ఒక మహారాణిని తీసుకుని వస్తున్న ఫీల్లా అనిపిస్తుంది అన్నమాట. సో ఆ పాటే ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను, డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఆల్రెడీ నోన్ సాంగ్, కొమ్మ కొమ్మ విన్నావమ్మా అనేటువంటి పాట. ES మూర్తి గారు రాసినటువంటి ఈ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసింది SA రాజ్ కుమార్ గారు. లెట్స్ ఎంజాయ్, స్టే ట్యూన్డ్.

ఏకచిత్ర గీతాలు వింటున్నాము. ఇంకొక వండర్ఫుల్ పాట ఇది, మొత్తం మనీకి రిలేటెడ్గానే ఉంటుందండి. మనీ అనేది నిజంగా ఎంత ఇంపార్టెంట్ అందరి లైఫ్లో అని చెప్పకనే చెప్పేటువంటి పాట అన్నమాట. సో అదే రైలు బండిని నడిపేది. ఈ పాట శంకర్ మహాదేవన్ గారు పాడారు. ఈ పాట రిలీజ్ అయిన అంటే ఫస్ట్ ఇప్పుడంటే ఆడియో రిలీజ్ ఫంక్షన్స్, అప్పుడైతే క్యాసెట్స్ ఉండేవి కదా. సో ఈ మూవీ రిలీజ్ అయిన కొత్తలో ఈ పాటల్ని వినడానికి క్యాసెట్స్ చాలా కొనుక్కునేవాళ్ళు, ఆ పాటల్ని హమ్ చేసేవాళ్ళు. అసలు ఎంత నిజంగానే ఎంత నిజం ఉంది పాటల్లో అని వినిమురిసిపోయిన వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు. సో అటువంటి ఒక పాట ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను అనమాట. అండ్ చెప్పనలేదు కదా, ఈ పాట రాసింది చంద్రబోస్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎస్ఏ రాజ్కుమార్ గారే. పాడింది మన సింగర్ శంకర్ మహాదేవన్ గారు. అండ్ లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ గానా నౌ. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఏకచిత్ర గీతాలు వింటున్నాం ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇంతవరకు స్టోరీ ఎంత సాఫీగా జరుగుతూ ఉందో ఆ తర్వాత రివీల్ అవుతుంది. లైక్ హీరోకి హీరోయిన్ గురించి, హీరోయిన్కి హీరో గురించి తెలుస్తుంది. అప్పుడు ఒకరికొకరు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పాడేటువంటి ఒక వండర్ఫుల్ పాట ఉంటుంది. ఇప్పుడు ఆ పాట నేను మీకు వినిపించబోతున్నాను అనమాట. రాజేష్ అండ్ సుజాత పాడినటువంటి మేఘమై నేను వచ్చాను అనే సాంగ్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏకచిత్ర గీతాలు వింటున్నాం ఆకాశవాణి వివిధ భారతిలో. ఇక లాస్ట్ ద ఎమోషనల్ సాంగ్. మద సెంటిమెంట్ని అతి అద్భుతంగా చూపించినటువంటి ఈ మూవీలో ఈ సాంగ్ అన్ని పాటలతో కంపేర్ చేస్తే ఇంకొక ఎత్తు అన్నమాట. అంత అద్భుతంగా ఉండేటువంటి ఈ పాటని ఇప్పుడు మనం వినబోతున్నాం. ఆలపించింది సుజాత గారు, నీవే దేవుడివి అనేటువంటి పాట. అన్ని పాటల్లో కూడా ప్రేమ, మాధుర్యం, ఎఫెక్షన్ ఇవన్నీ కనిపిస్తాయి. అయితే ఈ పాటలో మాత్రం అందుకు భిన్నంగా ప్రేమ, తల్లి ప్రేమ కనిపిస్తుంది. అండ్ అలాగే నిజంగానే ఈ హీరో ఇంత సఫర్ అవుతాడు కదా, బట్ వాట్ హీ గెయిన్డ్ ఎండ్ ఆఫ్ ద డే, ఏమొచ్చింది తనకి అని తన క్యారెక్టరైజేషన్ డిస్క్రైబ్ చేస్తూ రాసినటువంటి పాట, చాలామందికి నచ్చినటువంటి పాట. లిరిసిస్ట్ సుధాల అశోక్ తేజ గారు అండ్ ఆబ్వియస్లీ ఎస్ఏ రాజ్కుమార్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వండర్ఫుల్ పాట అని చెప్పాలి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇదండి ఇవాల్టి ఏకచిత్ర గీతాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

చెల్లో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ప్రతి బుధవారం ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు లైవ్ ఉంటుంది. అయితే రేపు ఉదయం తెలంగాణ కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కె. చంద్రశేఖర్ బాబు గారు యువతలో పారిశ్రామిక స్ఫూర్తి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనే అంశం గురించి లైవ్లో మాట్లాడతారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 9:15 కావస్తోంది. కాసేపట్లో ఉర్దూలో వార్తలు వింటారు. ఆ తర్వాత 9:30 ముంబై నుండి రిలే వింటారు. తిరిగి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ. ఋతువుల రాణి వసంతం. విరబూసిన చిరునవ్వుల పూలతో, శృతిచేసిన మదాలపుల పాటతో, మదినిమీటే మలయపవనపు మంద్రమైన మాటతో, పురివిప్పిన వనమయూరాల నాట్య నివేదనతో, పరమాత్మ స్వహస్తాలతో గీసిన చిత్రలేఖనా ప్రభతో, వర్ణశోభిత ధగతో సుమనస్సును పరవశింపజేస్తుంది. కాంచువారికి కనువిందు, కవులకు కవనవిందు. విహారానికొచ్చిన భ్రమరం మధువుద్రోలి మత్తుగా సోలిన ఆ కమనీయ దృశ్యాన్ని కవితాత్మకంగా మలిచిన ఈ పాట మల్లెపువ్వు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరు సుందర్రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి.

స్త్రీ మనసు అతికోమలం సున్నితం. ఆమె ప్రణయ భావ వ్యక్తీకరణకు దాశరథివారు వాడుకున్న పదాలు తెలుగు భాషకు మరింత మాధుర్యాన్ని తెచ్చిపెట్టాయి.

పాలవెన్నెల కెరటాలు, నెలరాజు, అందాలతార, మురళి, పొన్నలు, యమునాతటి, బృందావనం. వీణమీద ఆయన పలికించిన అభ్యుదయ ప్రణయభావాలు త్రికాలాలకు స్ఫూర్తివంతాలు. తిమిరంతో సమరం, రుద్రవీణ, అగ్నిధార, జ్వాలాలేఖిని, అమృతాభిషేకం, మహాబోధి వంటి అద్భుత కావ్య సృష్టి చేసిన దాశరథి ఆణిముత్యాల్లాంటి సినీ గీతాలను అందించి చలనచిత్ర గీతాలకు

జ్యేష్ఠమాసంలో వచ్చే తొలకరి జల్లుల ఆగమనంతో అన్నదాతలు పౌర్ణమినాడు అరకలతో దుక్కిదున్ని పొలం పనులు మొదలుపెట్టడం మనకు సంప్రదాయంగా వస్తోంది. ఆ సందర్భాన్ని పాటగా మలచాలని గ్రామీణ వాతావరణంలో నిర్మించిన రోజులు మారాయి చిత్రం కోసం కొసరాజు రాసిన ఈ పాటకు నృత్య దర్శకుడు వెంపటి పెదసత్యం నాట్యాన్ని నేర్పించగా వహీదా రెహమాన్ తెరపై అభినయించిన తీరు అద్భుతం. ఈ పాటలో వాడిన కనక తప్పెటలను వాయించేవారిని గుంటూరు జిల్లా కొలకలూరు నుంచి పిలిపించి మాస్టర్ వేణు వారికి శిక్షణ ఇచ్చారంట. శుద్ధ సావేరి రాగంలో మొదలై మోహనరాగంలో ముగిసే ఈ పాట ప్రధానంగా హరికాంభోజి రాగంలో స్వరపరచగా గాయని జిక్కి ఆలపించారు.

ఎందరో త్యాగధనుల కన్న భూమి మన భారతదేశం. వారిని తలుచుకోవడం మన ధర్మం. అలాంటిదే ఈ పాట. ఈ పాటను విన్న చాలామంది

తమ గత స్మృతులలోకి వెళ్లి చిన్నప్పుడు తమ తమ పాఠశాలలో పాడే ప్రార్థనాగీతం గుర్తు తెచ్చుకుంటారు. వింటుంటే హృదయం కరిగి కన్నీటి పర్వం అయ్యేటువంటి ఉత్తమ ప్రబోధాత్మక గీతం. మానవుడు దానవుడు చిత్రం కోసం సంగీత దర్శకులు అశ్వత్థామ చంద్రకౌశ్ రాగంలో స్వరపరిచిన ఈ గీతం సి నారాయణరెడ్డి రచించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.

తెలుగు చలనచిత్రసీమలో ఉన్న అతి కొద్ది మంది సినీ గీత రచయిత్రుల్లో జ్యోతిర్మయి ఒకరు. ఓ అమ్మ కథ, మరో మలుపు, రాధాకళ్యాణం, పెళ్లిచూపులు, దేవాంతకుడు చిత్రాలకు పాటలు, దీప్తి, భావన, దివ్యలు అనే కవితా సంపుటాలు రచించారు. చిగురు సరసాల నవవసంతంలో హృదయనాదాలతో మధుర రాగాలతో సాగిపోదామని వలపుల వలలో కాలాన్ని బంధించి ఆనంద తీరాలలో హాయిగా సేద తీరుదామని యుగల గీతాలాపన చేస్తోంది ఓ జంట. మూడుముళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటను జ్యోతిర్మయి రచించగా నటభైరవి రాగంలో అత్యంత మనోహరంగా స్వరపరిచారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర.

మాటలు వినబడని ఆ కోకిలమ్మకు పాటలంటే ప్రాణం. పాటలు పాడుకునే ఓ కొనులమ్మకు కోకిలమ్మ మాటంటే ప్రాణం. ఇద్దరికీ సంగీతమంటే ప్రాణం. పాట కనబడేదొకరికైతే వినబడేది మరొకరికి. వినబడే ఆ గొంతుకను వినువీధికి పరిచయం చేయాలని పరితపించిన ఆ కోకిల సంగీత సాధన చేయించింది. రాగసాగరంలో ఎగసిపడే తరంగంలా ఆ గలప్రవాహం ఉన్నత శిఖరాలనధిరోహించి తన స్వరవణంలో పుష్పించిన సుమకుసుమాల పరిమళాలతో కోకిలను ఆరాధిస్తూ, సుమధుర రాగమాలికలతో అర్చిస్తూ, కరతాల హారతుల అభినందనలందుకుంటూ, మనసైన మనసుకు అభివందనాలర్పిస్తూ, రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేస్తూ సాగిపోయే ఈ మధురమైన గీతం కె బాలచందర్ దర్శకత్వం వహించిన కోకిలమ్మ చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఆ కాంతికి నా రాగమాలికలు అర్పిస్తున్నా, మీ అందరి కరతాళ హారతులు అర్పిస్తున్నా. మేడే అచ్చన సమయ

0: మధ్యతరగతి ఉమ్మడి కుటుంబ నేపథ్యం కథానాయకుడు వేణుది. కళాశాలలో చదువుకుంటూ ఆ కళాశాల పత్రికకు సంపాదకీయుడుగా పనిచేస్తాడు. కవితలే భవితకు పునాది వేస్తాయని సాహితీ కృషి చేస్తాడు. తన కవితలతో లలిత అనే యువతి మనసుకు దగ్గరవుతాడు. నీ ఊరు పేరేమిటని కథానాయకుడు ప్రశ్నిస్తే సెలయేరే తన పేరని, వలపే తన ఊరని బదిలిస్తుంది కథానాయిక. ఇప్పుడు కథానాయిక ప్రశ్నకు బదిలిస్తూ జీవితమంత వలపు తనదని, గుండెలగుడిలో వేలుపు తన రూపని బదిలిస్తాడు కథానాయకుడు. అలా కలిసిన మనసులు విరిసిన వలపులతో మనువుకు చేరువవుతున్న ఆ జంట హృదయగీతం పాడుకుంటున్నాయి. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల, రచన వీటూరి వెంకట సత్యనారాయణమూర్తి, సంగీతం చక్రవర్తి.
1: సాగే చక్కని బుల్లమ్మ.

అలనాటి చిత్రగీతాల్లో సంగీత సాహిత్యాలు పవిత్ర పూజా ప్రసూనాల వలె ఎంతగా గుబాళించి ప్రకాశించేవో చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ. ఓవైపు కవితాసుగంధాలు విరజిమ్ముతూ, మరోవైపు కథాపరంగా పాత్రల వ్యక్తిత్వాలు, సన్నివేశానుగుణమైన రసపోషణ కూడా ప్రతిఫలింపజేసేవి. 1953లో విడుదలైన భాస్కర్ ప్రొడక్షన్స్ వారి బ్రతుకు తెరువు చిత్రంలోని ఈ పాటకు రచన జూనియర్ సముద్రాల, సంగీతం సిఆర్ సుబ్బరామన్, ఘంటసాల. భీంపలాస్ రాగంలో స్వరపరచబడిన ఈ పాటకు పీలీల గాత్రాన్ని అందించారు.

తాషేర్ ఘర్ అనే బెంగాలీ కథ ఆధారంగా తెలుగు చలనచిత్ర సీమలో అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై కథానాయకుడు ఏఎన్ఆర్తో తొలిసారిగా ద్విపాత్రాభినయ చిత్రాన్ని నిర్మించారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు. ఈ చిత్రానికి కొర్రపాటి గంగాధరరావు మాటలు రాయగా సాలూరి రాజేశ్వరరావు సంగీతాన్ని అందించారు. విరబూసిన పూలు ముసిముసి నవ్వులొలికిస్తూ గుసగుసలాడినవని ప్రేయసి పాడుతుంటే విరజాజీ గులాబీ

దీపులు వారు కలసి విహరించే మనోజ్ఞసీమను కనుక్కున్నాయని ప్రియుడు పాడుతున్నాడు. కదిలే అలలపై పరావర్తనం చెందిన కాంతి తలతలలు చెలి చెక్కిలిపై నాట్యమాడగా పరవశించి మురిసిన ఆ మగువ మనసుకు కారణం తన రాకే అని ఘంటసాల పీసుశీల మధురంగా ఆలపించిన ఈ గీతాన్ని రచించింది ఆరుద్ర.

వాగ్గేయకారుల మకుట సంప్రదాయ రీతిలో తుమ్మెదా అని అభినేత్రి తనకు తనే సంబోధించుకుంటూ పాడుకునే ఈ పాటను గీతరచయిత దాసం గోపాలకృష్ణ రచించారు. పల్లవి రాసిన క్షణాల్లోనే బాణీలు కట్టి జానపదానికి శాస్త్రీయ సంగీత సౌరభాలను అద్ది మోహన కళ్యాణి రాగంలో సుమనోహరంగా స్వరపరిచారు సంగీత దర్శకులు రమేష్ నాయుడు. పాట ఆద్యంతము వయోలిన్పై పలికే స్వరాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై హరిప్రసాద్, జయసుధ ప్రధాన పాత్రలో నటించగా 1978 విడుదలైన శివరంజని చిత్రం కోసం పీసుశీల ఈ పాటను పాడారు.

కాళ్లమీద పడుకోబెట్టి నలుగుపెట్టి స్నానం చేయించి సాంబ్రాణి పొగవేసి ఉయ్యాలలూపడం, బిడ్డ లోకాలనేలే పరమాత్ముడైన అమ్మజోల వినకుండా పెరగడు అన్న భావాన్ని ధ్వనింపచేయడమేగాక ఎంత పెరిగినా పిల్లవాడు తల్లి కంటికి పసి

పాపి అన్న అంతరార్థాన్నీ వ్యక్తపరుస్తూ ప్రారంభమయ్యే ఈ గీతంలో అలమేలుపతికి అన్నమయ్య లాలిపాడితే కోదండరాముడికి కంచెర్ల గోపన్న పాడాడని ఉత్సవ సంప్రదాయ కీర్తనలో మధురమైన లాలిపాటలు రాసిన కర్ణాటక సంగీత త్రిమూర్తులలోని శ్యామశాస్త్రిని, త్యాగరాజస్వామిని గుర్తుకు తెస్తారు గీతరచయిత సి నారాయణ రెడ్డి. ఇళయరాజ సంగీత సారథ్యంలో స్వాతిముత్యం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ జోలపాటతో హాయిగా నిద్రించుదాం.

0: మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపటి వివిధ భారతి కార్యక్రమాలు ఉదయం 6:05 అర్చన భక్తిగీతాల కార్యక్రమాన్ని వింటారు. ఏడు గంటల ఐదు నిమిషాలకు వార్తా ప్రసారాలు వింటారు. ఇది మన చట్టం శీర్షికన హైకోర్టులో కేసులు అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వినయ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. శ్రోతలు లేఖలు అంటే ఈమెయిల్ ద్వారా కోరిన పాటలని జనరంజని కార్యక్రమంలో వింటారు. ఇక రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో తెలంగాణ కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ జాయింట్ డైరెక్టర్ కె. చంద్రశేఖర్ బాబు గారు యువతలో పారిశ్రామిక స్ఫూర్తి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనే అంశం గురించి లైవ్ కార్యక్రమం ఆర్జేతో లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. 45 నిమిషాల ఈ లైవ్ కార్యక్రమాన్ని వింటారు.

ఇక సాయంత్రం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమాన్ని వింటారు. ఇక 6:20 కొత్త ప్రేమలేఖలు 29వ భాగం వింటారు. సాయంత్రం 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. ఇక 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన వయోవృద్ధుల్లో ప్రకృతి చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ టి కృష్ణమూర్తి గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

7:30 పాటతో ప్రయాణంలో ఆల్ టైమ్ హెడ్ సాంగ్స్ వింటారు. ఇక 8:00 మస్తీ మజా కార్యక్రమాన్ని 8:30 ఏకచిత్ర గీతాలు వింటారు. రాత్రి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమాన్ని వింటారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:00. ఇక ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:53 మా ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.